ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 1వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 5 సెకండ్లు.

ஆகாஷவாணி ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలకు వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు. గిప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో, అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇవాళ యోగమనే అదృష్టం నేత్రాల రక్షణకు ఉపయోగపడే యోగాసనాల గురించి యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగముంటది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో ఆత్మ న్యూన్యత నుండి బయటపడటం ఎలా, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగముంటది. ఆ తర్వాత పాల దినోత్సవ ప్రాధాన్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఈ పొద్దుగల 8:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి సర్పంచ్ గారి పిల్లి కథను వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. ఇలా రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కటికోళ్లు కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇక మీరు మెచ్చే మీ వాళ్లకు నచ్చే అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొద్దుగల 8:45 నుండి 10 దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుని పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ మూడు పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఈల పొద్దుగల 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక ఈ ఎలా సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో కె లెనిన్ పెట్టిన ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేలా పాటలు రెండవ భాగం. ఆ తర్వాత కుమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 8వ భాగం ప్రసారమవుతాయి ఎల్లటి గిరిపదం కార్యక్రమంలో. ఇక రాత్రి 8:15 ప్రసారమైటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట ఉంటది. ఆ తర్వాత రైతు అంతరంగంలో వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాల గురించి బేలా మండలం పొనాల గ్రామానికి చెందిన కల్లెం ప్రమోద్ రెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చట ఉంటది ఈ ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో. ఇక రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో ఆట వెలదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సొనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్యకవి గొల్లపల్లి రమేష్ బాబుతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటది ఎలటి ముచ్చట కార్యక్రమంలో. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం ప్రసారమవుతుంది. ఇవి ఇవాళ ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

0: कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं और फिर शुरू होता है देसी पेय का दौर। देसी पेय से आप भी परिचित हैं।
1: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: గ్రామీణ భారతం నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.

0: ఉందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది, ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంటైనా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఆ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్టంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతినా యూ మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యనేన సహ చర్చాం కరిష్యతి. ఉభయోః దేశయోః మధ్యే ఐతిహాసికానాం సభ్యతానాం చ సంబంధాన్ ఇతోపి సుదృఢీకరణాయ వార్తాలాపః భవిష్యతి. వార్తాలాపావధౌ మ్యాన్మార్ భారతయోః మధ్యే సురక్షా సంపర్కౌ చ సమేత్య సంపూర్ణేషు విభిన్నేషు విషయేషు చర్చాః భవిష్యంతి. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః గతరాత్రౌ దిల్ల్యాం అతిథిగణమాన్యైః సహ మేళనం విహితవాన్. అవధేయం యత్ మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతి శనివాసరె భారతస్య పంచదివసీయ యాత్రాయాం బిహారస్య గయానగరం సంప్రాప్తవాన్ ఆసీత్. మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతేః భారతస్య ఆధికారిక యాత్రాయాః కారణాత్ ఉభయోః దేశయోః మధ్యే బహుపక్షీయ సంబంధః ఇతోపి సుదృఢః భవిష్యతి ఇత్యపేక్షాస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రకృతి సంరక్షణే స్థానీయ సమాహ్వానానాం నిరాకరణే అన్య సామాజిక కార్యేషు చ తేషాం ప్రేరక ఉపక్రమాణాం ఉపలబ్ధీనాం చ విషయే అనేకేషాం నాగరికాణాం ఉత్కృష్ట యోగదానాయ ప్రశంసా కృతా. आकाशवाण्याः स्वकीये मासिक कार्यक्रमे मन की बात इत्यनेन कार्यक्रमेण राष्ट्रम् अभिसंबोधयन् श्रीमोदी झारखण्ड राज्यस्य रांचीनगरे आयोजिते राष्ट्रिय वरिष्ठ एथलेटिक्स फेडरेशन स्पर्धायां उदयोन्मुख क्रीडकानां उत्कृष्ट

0: दर्शनस्य प्रशंसाम् अकरोत्। प्रवर्तमानायाः उष्णतरङ्गस्य स्थितिं प्रति चिन्तां प्रकटयन् प्रधानमन्त्रिणा जनान् अधिकृतान् उपदेशान् अनुसृत्य सुरक्षितं स्थातुं पूर्वसूचनानुसारं कार्यं च कर्तुम् उद्बुद्धवान्।
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
0: पश्चिम बंगाल राज्यस्य मुख्यमंत्री शुभेंदु अधिकारी अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं करिष्यति। पञ्चत्रिंशत् नूतनाः मन्त्रिणः मन्त्रिमण्डले समाविष्टाः भविष्यन्ति। शपथ ग्रहणं प्रातः एकादशवादने लोकभवने भविष्यति। नूतनेन समावेशेन शुभेंदु प्रशासने महत्वपूर्णरूपेण संवर्धनं भविष्यति, येन मई मासस्य नवमे दिनांके पञ्चमन्त्रिभिः सह कार्यभारं स्वीकृतमासीत्। अनेन विस्तारेण राज्य मन्त्रिमण्डलस्य मन्त्रिणां कुलसंख्या एकचत्वारिंशत् यावत् वर्धिता भविष्यति। निर्वाचनायोगेन दश राज्यानां चतुर्विंशतिः राज्यसभासदस्यानां द्विवार्षिक निर्वाचनस्य कार्यक्रमस्य घोषणा अद्य क्रियते। भूतपूर्वः प्रधानमन्त्री एचडी देवगौड़ा, केन्द्रीयमन्त्रिणौ जॉर्ज कुरियन तथा रवनीत सिंहश्च तेषु सदस्येषु अन्तर्भवन्ति। आन्ध्रप्रदेशे, गुजराते तथा कर्णाटके प्रत्येकस्मिन् राज्ये चत्वारि चत्वारि आसनानि सन्ति। राजस्थाने तथा मध्यप्रदेशे प्रत्येकस्मिन् राज्ये त्रीणि त्रीणि आसनानि सन्ति। झारखण्डे द्वे आसने स्तः, मणिपुरे, मेघालये, अरुणाचलप्रदेशे च, मिजोरमे च प्रत्येकस्मिन् राज्ये एकैकम् आसनं रिक्तमस्ति। आयोगस्यानुसारं जूनमासस्य अष्टादश दिनांके मतदानं भविष्यति। मतगणना अपि तस्मिन्नेव दिने भविष्यति। महाराष्ट्रस्य, तमिलनाडुराज्यस्य, ओडिशाराज्यस्य च प्रत्येकस्य एकस्य आसनस्य कृते राज्यसभायाः उपनिर्वाचनस्य कार्यक्रमस्य अपि आयोगेन घोषणा क्रियते। एतद् निर्वाचनमपि अग्रिममासस्य अष्टादश दिनांके भविष्यति। एकोननवति वर्षीया प्रख्यात गायिकायाः सुमनकल्याणपुरस्य मुम्बईनगरे स्वनिवासस्थाने मृत्युः अभवत्। पञ्चाशदधिक ऊनविंशति शततमाद् वर्षात् सप्तत्यधिक ऊनविंशति शततमं वर्षं यावत् चलचित्र संगीतस्य स्वर्णयुगे नैकासु भारतीय भाषासु कृत कार्याणां कृते एषा वयोवृद्ध गायिका प्रसिद्धा आसीत्। आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अन्तिमस्पर्धायां गुजरात टाइटन्स दलं पञ्चस्तोभैः पराजित्य गतविजेतृदलेन रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन अस्य वर्षस्य श्रृंखलापि विजिता इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केन्द्रं निजामाबाद जिल्ला समाचार लेख विंटर निवेदिक अंदिस्तारु श्री डी राजकुमार।
3: నిజామాబాద్ జిల్లాలో రెండు కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓపీల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాన్కంపేట్ నిజామాబాద్, ఇందల్వాయి, సిర్నాపల్లి మధ్య గూడ్స్ షెడ్యుల్ వద్ద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. కాగా ప్రజా అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్టు కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరి సహకారం చాలా ముఖ్యమని నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట బాలల హక్కుల కమిషన్ గౌరవ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 27 నుంచి మే 2వ తేదీ వరకు బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ పిల్లల కోసం ఆఫ్టర్ కేర్ ప్రోగ్రాం ను చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలల భద్రత రక్షణ కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. బాలలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యకులు జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూరు నియోజకవర్గంలోని బూత్ అధ్యకులు, ముఖ్య నాయకుల సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గల్లీ గల్లీలో మళ్లీ కారే రావాలి, కేసీఆర్ఏ సీఎం కావాలి అనే నినాదం వినిపిస్తోందన్నారు. 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ఓటరు జాబితాను సమగ్రంగా పరిశీలించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని, ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రస్తుతం ఓటు ఎక్కడ ఉందో అక్కడి బీఎల్ఓతో

0: మ్యాపింగ్ చేయించుకోవలసి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం రాష్టంలో ప్రీ మ్యాపింగ్ కొనసాగుతోందని, త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందన్నారు. వరి ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు 0842220183 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రైతుల ప్రయోజనార్థం జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించినందుకుగాను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూంను ఆమె ప్రారంభించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా సిబ్బంది చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్లో జిల్లాలోని రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులు కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ పంటలపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనల మేరకు స్వల్పకాలిక మేలైన పంటలు సాగు చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా లభించేలా జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి శిక్షణ తరగతుల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని యువతకు ఎన్ఈఎస్సీ ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ అందించేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా త్వరలోని ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువరుస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా వి భుజంగరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ భుజంగరావును వివిధ శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బోధన్ నూతన ఆర్డీఓగా విజయలక్ష్మి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జనగణన కోసం వచ్చే ఎన్యూమరేటెడ్ ఐడీ కార్డును పరిశీలించిన తర్వాతే ప్రజలు వారిని తమ ఇంటికి అనుమతించి వివరాలు చెప్పాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా గంగాస్థాన్ ఫేజ్ 1లో పర్యటించి ఎన్యూమరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగునికి సంబంధించిన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. జనగణన కోసం వెళ్లే సందర్భంలో ప్రతి ఎన్యూమరేటెడ్ క్యూఆర్ కోడ్తో జారీ చేసిన ఐడీ కార్డును తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
1: డి రాజ్కుమార్ గారు అందజేసిన నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మయన్మార్ అధ్యకుడు యుమినాంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమాపేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ పై గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యకుడు యుమినాంగ్ హైలాంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్బంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యకుడితో సమాపేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యకుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమాపేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యకుడు యుమినాంగ్ హైలాంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల సమాపేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్బంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్ లో జరుగుతుంది. మే 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటే సాగే ఈ ప్రచారం 3వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్
అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఐఆర్ కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమాపేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్టాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్ మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్టలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో

0: ఈ వేళ చివరోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ మరాఠీ అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్ కే ప్యార్ కర్ కే బెఠే, తుమ్నే పుకార్ ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్దమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణపూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత్ర పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్బంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ను ఓడించి 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టే ఆకులు పూలు రాలుతూ ఉంటాయి. అట్లనే మనం ఎంత నీతిగా నిజాయితీగా బతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మీరు అనుకున్నది సాధించేలా చేసే మీ ఈ ప్రయత్నంలో మీకు తోడుంటూ మీకెన్నో ఉపయోగకరమైన కార్యక్రమాల్ని ప్రతిరోజు వినిపిస్తూ ఉంటుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం నేత్రాల రక్షణకు ఉపయోగపడే యోగాసనాల గురించి యోగా శిక్షకుడు సిద్ధిరాములు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఆత్మ న్యూనత నుండి బయటపడటం ఎలా, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత పాల దినోత్సవ ప్రాధాన్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం పాడ్యమి జ్యేష్ఠ నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన పొదుగులటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది, దినంలా ఎండగానే ఉంటుంది. గాలిలో తేమ 54% ఉండొచ్చు. గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మీ మనసుకు హాయిని కలిగించే ప్రశాంతతను కలిగించే వాద్య సంగీతాన్ని నిందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.
4: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
5: మనకి సాధారణంగా రైతులకి ఏంటంటే వ్యవసాయ శాఖ వాళ్ల ద్వారా కొన్ని జీవరసాయనాలు రైతులకి సబ్సిడీల్లో అమ్ముతూ ఉంటారండి, లేదంటే ప్రభుత్వ ఆమోదం పొందిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు తయారు చేసే జీవరసాయనాలు కూడా రైతులకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి మనకి ఫంగస్ లో అయితే బవేరియా, మెటరైజియం, లెకానిసిలియం అందుబాటులో ఉన్నాయి. బ్యాక్టీరియా అయితే బాసిల్లస్ థురింజియన్సిస్, అలానే వైరస్ అయితే NPV, న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్, మనకి అందుబాటులో ఉన్నాయి. కాకుంటే ఇవేందంటే గవర్నమెంట్

0: స్కీమ్స్ లో కానీ ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వ ఆమోదం పొందిన కంపెనీల ద్వారా రైతులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. తెగుళ్లను ఆశించే సూక్ష్మజీవులు కూడా ఉంటాయండి. అవేందంటే ట్రైకోడర్మా లేదంటే సూడోమోనాస్. ఈ ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ మనకి నేలలో చేరి ఏదైతే రోగం తయారు చేసే జీవాలు అయితే సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని ఆశించి రైతుకి మేలు చేస్తూ ఉంటాయి. వీటిని మనం ఏదైతే ఫామ్యార్డ్ మెన్యూర్ అంటే పశువుల పెండ ఉందో వాటితో, అంటే 90 కిలోల పశువుల పెండ, దానిలో 2 నుంచి 4 కిలోలు ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ, అదే కాకుండా 8 నుంచి 10 కిలోలు వేపచెక్క కలుపుకుని ఈ మిశ్రమాన్ని 7 నుంచి 10 రోజులు ఇలానే మగ్గ పెట్టుకుని పైన గోనె సంచి కప్పుకుని దానిపైన నీళ్లు చిలకరించుకుని 10 రోజులు దీన్ని డెవలప్ చేసుకుని తద్వారా చివరి దుక్కిలో ఈ మిశ్రమాన్ని పొలంలో వేసినట్లయితే ఈ సూక్ష్మజీవులు అయితే హానికారక సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని ఈ రోగనాశిక సూక్ష్మజీవులు అధిగమించి ఈ చీడపీడల బెడద నుంచి రైతుని బయటికి తెస్తాయి.
1: రైతులకు అందుబాటులో ఉన్న జీవ రసాయనాలు రోగనాశక శిలీంధ్రాల వాడకం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. మరి ఇలా చూసినట్టయితే కమ్యూనిస్టు నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు జయంతి. వీరు వరంగల్ జిల్లా ఇంగుర్తి గ్రామంలో జూన్ 1వ తారీఖు 1917 జన్మించారు. వీరి కుటుంబం నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా బండమీది చందుపట్ల గ్రామానికి చెందింది. ఖమ్మంలో ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ వీరు ఆంధ్ర మహాసభ యొక్క 3వ సమావేశంలో పాల్గొన్నారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు విద్యార్థి ఉద్యమంలో చురుకుగా ఉంటూ హైదరాబాద్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడు ఈయన హైదరాబాద్ రాష్ట్రంలో వందే మాతర విద్యార్థి ఉద్యమం నిర్వాహకుడిగా కూడా ఉన్నారు. నిరసనలతో అతని పాత్ర కారణంగా అతన్ని విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించారు. కానీ 1938 జబల్పూర్ ఆర్ట్స్ కళాశాల నుంచి తన గ్రాడ్యుయేషన్ని పూర్తి చేయగలిగారు. ఆ కాలంలో ఆయనకి మార్కిస్ట్ సాహిత్యంతో పరిచయం ఏర్పడ్డది. తన గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మే 1939 రంగనాయకమ్మను వివాహం చేసుకున్నారు. ఇక దేవులపల్లి వెంకటేశ్వరరావు 1939 భారత కమ్యూనిస్టు పార్టీలో చేరిండ్రు. వీరు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షుడుగా కూడా పనిచేసిండ్రు. ఆ తర్వాత ఆ సంస్థకు కార్యదర్శిగా కూడా పనిచేసిండ్రు. వీరు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక నిర్వాహకుడు, ఇంకా దాంతోపాటు 8 సంవత్సరాలు అజ్ఞాతంలో కూడా గడిపిండ్రు. మావో ఎజెండాగా నాయకత్వంలో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అనుభవాల నుండి ప్రేరణ పొందిన విప్లవాత్మక మార్గాన్ని భారతదేశంలో మొదటిసారిగా వివరించిన సిపిఐ ప్రాదేశిక సచివాలయం యొక్క 1949 ఆంధ్ర థీసిస్ ముసాయిదా రూపకల్పనలో ఆయన చురుకైన పాత్రను పోషించారు. 1960 చివరిలో తెలంగాణ పోరాటంలో ఆయుధ విరమణ ఒక గొప్ప ద్రోహమని రావు వాదించారు.

దేవులపల్లి వెంకటేశ్వరరావు 1974 సంవత్సరంలో రచించిన తెలంగాణ సాయుధ పోరాటం ఇంకా భారత విప్లవ మార్గం అనే పుస్తకం ఆంగ్లం ఇంకా తెలుగులో ప్రచురింపబడ్డది. ఈ కరపత్రం పి సుందరయ్య యొక్క తెలంగాణ ప్రజల పోరాటం దాని పాఠాలు అనే రచనకు సమీక్ష. 1970 సంవత్సరంలో ఆయన ది ప్రొలెటేరియస్ లైన్ పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడు అయ్యిండ్రు. దేవులపల్లి కృష్ణారావు వెంకటేశ్వరరావు 1984 జూలై 12వ తారీఖున మరణించిండ్రు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టం, నేత్రాల రక్షణకు ఉపయోగపడే యోగాసనాల గురించి యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఇప్పుడిందాం.
4: సర్వేంద్రియానాం నయనం ప్రధానమని సూక్తి చెప్తుంది. అన్ని ఇంద్రియాల లోపల కళ్ళు అనేది అనారోగ్యం గురైనట్టయితే వారి యొక్క జీవితం అంతా కూడా పరాధీనమవుతుంది. కాబట్టి ఉదయం లేవడంతోనే ఎట్లయితే మనం నిత్యక్రమ లోపల పనులతో మనం స్నానం చేయడం ఇవన్నీ చేస్తామో కళ్ళను మాత్రం పట్టించుకోము. అదే కళ్ళను కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవడము అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రధానమైనటువంటి కళ్ళు ఏవైతున్నాయో దృష్టి లోపం లేకుండా, అవి రోగాలకు గురి కాకుండా, ఇబ్బందులకు గురి కాకుండా ఇవి మనకు చక్కటి సహకారాన్ని అందిస్తుంటాయి. ఆ ఇంద్రియం యొక్క ఇంద్రియం ద్వారా ఎంతైతే మేలు కలగాలనో ఆ మేలును పూర్తిగా మనకు అందిస్తుంటుంది. ఏం చేయాలి మనం? ఉదయం లేచిన తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత ఈ పన్ను తోమిన తర్వాత కళ్ళను పెద్దగా చేసి బకెట్లో నిండా నీళ్ళు పోసేసి ఆ తర్వాత ఈ తలను చక్కగా ఆ నీళ్ళపైన ఏర్పరచు. కళ్ళు చక్కగా నీళ్ళపైన ఏర్పరిచి ఆ కళ్ళని మంచిగా తెరుస్తూ మూయాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోయినట్టయితే చక్కగా వేళ్ళ ఈ యొక్క రెండు చేతులతోని నీళ్ళని తీసుకొని ఆ కళ్ళపైన చల్లుకుంటుండాలి. కొద్దిగా ఫోర్స్గా చల్లుతుండాలి. అప్పుడు ఆ మలినాలన్నీ కూడా దూరం అవుతుంటాయి. ఇది ఒక పద్ధతి. ఇది ప్రతిరోజు కూడా పళ్ళు తొమ్మిన తర్వాత ఏదైతే చేస్తున్న ముఖం కడుక్కుంటారో అప్పుడు కళ్ళను కూడా కళ్ళపైన కూడా ఒక 5-6 సార్లు 10 సార్లు 12 సార్లు ఈ నీళ్ళని జీలకరించడం, కొంచెం ఈ బకెట్లో నీళ్ళు తీసుకొని చల్లుకోవడం. చల్లుకొని ఆ తర్వాత తెల్లటి గుడ్డతోని కాటన్ వస్త్రంతోని శుభ్రం చేసుకోవాలి. పడుకునే ముందు అదే బెడ్ పైన కూర్చోండి, పడుకునే స్థలం లోపలనే కూర్చోండి. కళ్ళని నేత్రశక్తి వికాసకం అని అంటాం. ఇది సమంగా చూస్తూ మీరు కూర్చున్నటువంటి స్థితి లోపలనే సమంగా చూస్తూ కళ్ళని వీలైనంత వరకు పెద్దగా చేయాలి. ఎంత పెద్దగా చేయాలంటే చిన్నపిల్లలు చూస్తే మన కళ్ళని చూస్తే భయపడి పారిపోయేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంటే అంత పెద్దగా చేయాలి అంటే కంటి నరాలు బాగా లాగబడుతుంటాయి కాబట్టి కుచ్చుకుపోయినట్టుగా అవుతుంటుంది. అట్లా ఆ విధంగా మీరు ఎంతసేపు అయితే కనురెప్పలు వాల్చకుండా మీరు ఉంచగలుగుతారో అంతసేపు ఉంచాలి. అంటే 10-15 సెకండ్లు అలాగే పెద్దగా చేసి ఉంచడము. ఈ విధంగా చేసి ఏర్పరచడం ద్వారా కంటి నరాలకు ఒక్కసారి లాగినట్టుగా అవుతుంది. మళ్ళీ నెమ్మదిగా అవి మామూలు స్థితికి వస్తుంటాయి. రెండోసారి మళ్ళీ పెద్దగా చేయాలి. చాలా పెద్దగా చేసి కళ్ళను పెద్దగా చేసి తీక్షణంగా చూస్తుండాలి. అలా కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళీ కొద్ది మళ్ళీ మామూలు స్థితికి వస్తుంటాయి. సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మూడోసారి కూడా చాలా పెద్దగా చేయాలి. ఈ విధంగా ఒక కొన్ని క్షణాల లోపల, ఒక ముఖ్యంగా 40 క్షణాల నుంచి 60 క్షణాల 1 నిమిషం లోపల ఈ యొక్క క్రియ జరిగిపోతుంది. ఇది నేత్రశక్తి వికాసకం లోపల మొట్టమొదటి పద్ధతి. ఇది దీనివల్ల నరాలు లాగబడి అక్కడ రక్త ప్రసరణ ఎంతైతే కంటికి అవసరం, కంటి అనే కళ్ళు అనేటువంటి ఇంద్రియానికి అవసరమో అంత చక్కగా ప్రసరణ చేకూరుతుంది. అంటే ప్రతి ఇంద్రియం యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం పెంచుతామో ఈ నాడిమండలం ద్వారా ఏదైతే శక్తి ప్రసారం చేస్తుందో ఆ ప్రసారం చేసి ఉంటే శక్తిని స్వీకరించేటువంటి స్థితి ఈ కళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఏది బలహీనంగా ఉందో దాని సామర్థ్యాన్ని పెంచినట్టయితే శక్తిని స్వీకరించేటువంటి గుణం అది ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇక్కడ కళ్ళకి బాగా మనం ఎక్సైజ్ చేస్తున్నాం కాబట్టి వాటి సామర్థ్యం పెరిగి నాడి మండలం ద్వారా అయితే శక్తి ప్రసారం అవుతుందో దాన్ని సమకూర్చుకునేటువంటి స్థితి దీనికి కలుగుతుంది. దాని ద్వారా కంటి ఇబ్బందులు దూరం అవుతుంటాయి. అదేవిధంగా అదే చక్కగా సమాంతరంగా చూస్తూ కిందికి పైకి తల ఏమాత్రం కూడా కదలకుండా కనుగుడ్లు మాత్రమే పూర్తిగా పైకి పూర్తిగా కిందికి ఇట్లా ఒక 6 సార్లు చేయాలి. పైకి కిందికి నిదానంగా చేయాలి. ఎంత నిదానంగా చేస్తే అంత ఎక్కువ ఫలితాన్ని మనము పొందవచ్చు. ఈ విధంగా 6 సార్లు చేసిన తర్వాత మూడో స్థితి తల ఏమాత్రం కూడా కుడియడమకు కాకుండా కిందికి పైకి వంచకుండా చక్క సమంగా చూస్తూ కనుగుడ్లను మాత్రమే కుడివైపు ఎడమవైపు 6 సార్లు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఏర్పరచుకోవాలి. తర్వాత విధానము కళ్ళని చక్కగా పైకి చూస్తూ చూపు పైకి చూస్తూ కుడివైపు కిందికి ఎడమవైపు పైకి ఈ విధంగా ఒక వలయం ఏర్పడుతుంది, సర్కిల్ ఏర్పడుతుంది. అట్లా రెండవసారి 3వసారి 4వ సర్కిల్ 5వ సర్కిల్ 6వ సర్కిల్ ఇట్లా 6 సార్లు క్లాక్ వైజ్గా తింపాలి.

పైకి కుడి కిందికి ఎడమ పైకి ఇట్లా 6 సార్లు తెంపిన తర్వాత మళ్ళీ దానికి విపరీతంగా తింపాలి, విపరీత చక్రాకారంగా తింపాలి. కనుగుళ్ళను మాత్రమే తింపాలి, తల ఏమాత్రం కూడా వంచకుండా. మళ్ళీ ఎడమ నుంచి పైరి పైకి చూస్తూ కనుగుళ్ళను పైకి ఏర్పరిచి ఎడమ కిందికి కుడి పైకి ఇట్లా ఒక వలయం ఏర్పడిన తర్వాత, సర్కిల్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా 6 సార్లు మళ్ళీ విపరీత చక్రాకారంగా కనుగుళ్ళను తింపాలి. తర్వాత కనురెప్పలను స్పీడ్గా మూస్తూ వేగంగా మూస్తూ తెరవాలి. మాగా వేగంగా మూస్తూ ఒక 10-12 సార్లు మూస్తూ తెరవాలి. ఆ తర్వాత కనుబొమ్మల్ని బాగా కదిలించాలి. కనుబొమ్మల్ని కదిలించినప్పుడు దృష్టి మొత్తంగా నుదురు భాగము, శిఖా భాగము, మెడ భాగము గమనించాలి. హెల్మెట్ బోల్డించుకున్న తర్వాత హెల్మెట్ కదిలిస్తేట్లయితే మనకు మొత్తం హెల్మెట్ కదులుతుందో, ఈ కనుబొమ్మల్ని కదిలించినప్పుడు మొత్తం పై భాగం అంతా కూడా, ఆ చర్మ భాగం అంతా కూడా కదిలి మెదడు కణాలకు చక్కటి ఎక్సైజ్ ఏర్పడుతుంది, ఉద్దీపన కలుగుతుంది. దాని ద్వారా మెదడు కణాలకి ఎక్కడెక్కడైతే రక్తపచన జరగడానికి అడ్డంకులు ఏర్పడ్డాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిస్తుంది. చేసేది నేత్రశక్తి వికాసకం లోపల ఒక విధానమైనా కానీ మనకు పరోక్షంగా ఈ లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత కళ్ళని గట్టిగా మూయాలి, ఉన్న ఫోర్స్ అంతా కళ్ళపైకి తీసుకొచ్చి ఆ తర్వాత నెమ్మదిగా ఫ్రీ చేయడం. కళ్ళు తెరవకుండానే మామూలు స్థితిలో ఏర్పరచుకొని మళ్ళీ రెండోసారి కూడా బాగా ఫోర్స్ చేయడం, ఫోర్స్గా మూయడం. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత కళ్ళు తెరవకుండానే చేతులను రాపిడి చేసుకొని సున్నితంగా వేళ్లతో మసాజ్ చేసుకోవాలి, కళ్ళని తుడుచుకోవాలి. ఏమైనా మాలిన్యం ఉన్నట్టయితే మధ్య వేలుతో ఆ మాలిన్యాన్ని తొలగించాలి. తర్వాత అరచేతులతో నెమ్మదిగా మసాజ్ చేసుకొని మర్దన చేసుకొని ఈ కళ్ళపైన అరచేతుల దొప్పల్లాగా ఏర్పరిచి, రెండు కళ్ళపైన ఏర్పరిచి నెమ్మదిగా తెరవాలి. 4వ వంతు మాత్రమే మెల్లగా తెరుస్తూ మూయాలి. ఆ తర్వాత 50% తెరిచి మళ్ళీ మూయాలి, 75% తెరవాలి మూయాలి, మొత్తం తెరవాలి మూయాలి. ఆ తర్వాత నెమ్మదిగా తెరిచి ఆ యొక్క చేతులను తొలగించాలి. అప్పుడు ఈ విధంగా కళ్ళ ఎక్సైజ్ చేయడం ద్వారా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎలాంటి మందులు లేకుండానే, ఎలాంటి ట్రీట్మెంట్ జరగకుండానే సెల్ఫ్గా స్వయంగా చికిత్స తీసుకుంటూ ఆ యొక్క ఇంద్రియం యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకోవచ్చు. ఇది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక పడుకునే ముందు ఒకసారి చేసుకొని పడుకున్నట్టయితే కళ్ళకి ఎప్పుడైతే అలసట ఏర్పడుతుందో అప్పుడు హాయిగా నిద్ర పోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి కళ్ళు ఎక్సైజ్ చేయడం ద్వారా కళ్ళకి కూడా మంచిది, కంటి ఇబ్బందులు దూరం అవుతాయి, తర్వాత నిద్ర కూడా చాలా హాయిగా కలుగుతుంది. కాబట్టి నేత్రశక్తి వికాసకం ఈ విధంగా కొన్ని విధానాలు పాటించినట్టయితే అప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు నయనేంద్రం ఏదైతుందో అది పూర్తిగా మనకి సహకరిస్తుంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కళ్ళని కాపాడుకుంటూ వాటికి సంబంధించిన ఇబ్బందుల్ని దీని ద్వారా, ఈ సాధన ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. కళ్ళ ఎక్సైజ్ లోపల ఏదైతే ఇంతవరకు ఈ యొక్క పద్ధతులు తెలుసుకున్నారో ఇప్పుడు రకరకాలుగా మనం కదిలించేటువంటి విధానం చేసుకున్నాము. కళ్ళకు సంబంధించినటువంటి కప్స్ ఉంటాయి లేదా అదే బకెట్లో ఏదైతే నీళ్లు నిండా నింపుకొని ఈ ఎక్సైజ్ మొత్తం కూడా అన్ని విధానాలు ఆ నీళ్ళ లోపల చేసుకోవాలి. అప్పుడు మన కళ్ళ లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆ నీళ్లు, నీళ్ళకి ఏంటంటే శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టి అద్భుతగాత్రాన్ని శుద్ధంతి అని ఏదైతే సూత్రం చెప్తుందో ఆ నీళ్లు, నీళ్ళ లోపల మనం ఈ కళ్ళు ఎక్సైజ్ చేసినట్టయితే వాటి లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆ నీళ్లు అబ్జర్వ్ చేసి మన లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తీసి పడేస్తుంది, తీసి బహిర్గతం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి వారము ఒకసారి, వారంకు ఒకసారి కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ కళ్ళపైన ఆవు పాలని మనం ఎయిర్ చేసుకొని ఆ కళ్ళ లోపల కనీసం ఒక 1/2 స్పూన్ ఒక గంటలో, ఇంకొక 1/2 స్పూన్ ఒక గంటలో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కళ్ళు మూసుకొని అలాగే ఉండి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాని వలన కూడా ఒక మంచి దృష్టి లోపం దూరం అవుతూ దృష్టి పెరుగుతుంది, కళ్ళకు సంబంధించిన శక్తి బాగా పెరుగుతుంది. వాటికి తోడుగా ఏంటంటే ఈ యొక్క క్యారెట్ తినడము, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవి కూడా కొన్ని అలవరచుకోవాలి మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఏర్పరచుకోవడం. ఈ విధంగా చేస్తే అప్పుడు చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా ఆల్రెడీ దృష్టి రూపం ఉన్న వాళ్ళకి ఈ జంక్షన్ ఏదైతే ఉందో కళ్ళకి ముక్కుకి ఇంద్రియాలకు సంబంధించినటువంటి జంక్షన్ ఈ నాసికాగ్రహం దగ్గర ఆ శుద్ధి చేసినట్టయితే, ఆ మార్గం శుద్ధి చేసినట్టయితే, ఆ స్థలం శుద్ధి చేసినట్టయితే ఈ కళ్ళకి యొక్క సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతుంటాయి. వాటికి రక్తపసరణ ఎంతైతే అవసరమో అంత జరగడానికి బాగా ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూత్రనీతి అనేటువంటి క్రియ ఉంటుంది, ఆ క్రియ ద్వారా ఈ శుద్ధి చేసుకున్నప్పుడు ఏంటంటే వాటి యొక్క ఇబ్బందులు కూడా దూరం అవుతుంటాయి. కాబట్టి ఒకటి పదార్థాలని, దీనికి అనుకూలమైనటువంటి పదార్థాలని ఏర్పరచుకొని
వాడికి సంబంధించిన

0: ముఖ్యంగా ఆకుకూరలు ఏవైతున్నాయో ఆకుకూరలు బాగా తీసుకోవడం. దానిలో వచ్చి ఒక్క కూర ఒకటి అవాయిడ్ చేస్తూ మిగతా కూరలన్నీ కూడా తీసుకోవచ్చు. తర్వాత క్యారెట్ బాగా తీసుకోవడము, బీట్రూట్ తీసుకోవడము, తర్వాత ఆవుపాలు, ముఖ్యంగా ఆవుపాలు తీసుకోవడము. ఆవుపాలు కళ్ళకే కాకుండా కాల్షియం బాగా పెరుగుతుంది, అంటే ఎముక యొక్క బలాన్ని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి శుద్ధమైనటువంటి దేశీ ఆవుపాలు కనీసము ఒక 1.5 లీటర్ వరకు దినంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు, లేదా రాత్రి తీసుకోవచ్చు. పాలకు సంబంధించిన పాలు, పాలకు సంబంధించిన పదార్థాలు రాత్రి తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా నేత్రశక్తి వికాసం సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే అప్పుడు మిగతా ఇంద్రియాలు కూడా మనం పూర్తిగా జాగ్రత్తగా ఉంచుకోవడానికి, వాటి ద్వారా మనము పనులు సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది.
1: యోగం అనే అదృష్టం, నేత్రాల రక్షణకు ఉపయోగపడే యోగాసనాల గురించి యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం అది.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఆత్మ న్యూనత నుండి బయటపడడం ఎలా, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం ఇప్పుడిందాం.
4: ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఆత్మ న్యూనత నుండి బయటపడటం ఎలా అనే అంశాన్ని వివరిద్దాం. మనిషి తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం, ఇతరులతో పోల్చుకుని తనలోని లోపాలను భూతద్దంలో చూస్తూ తాను ఎందుకు పనికిరానని, తాను ఏమీ సాధించలేనని నిరంతరం మానసిక సంఘర్షణకు గురి కావడాన్నే మానసిక శాస్త్రవేత్తలు ఆత్మ న్యూనత అంటున్నారు. దీనినే ఆంగ్లంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటున్నారు. అంగవైకల్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అభద్రతాభావం, నిరుద్యోగం మొదలగునవి ఈ ఆత్మ న్యూనతకి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏ వ్యక్తి అయితే తనను తాను ప్రేమించుకుని, తనను తాను గౌరవించుకుని, తన విలువలను నమ్ముతూ బ్రతుకుతాడో అతనిని ఇప్పుడు కాకపోతే కొంతకాలానికైనా ప్రజలు ప్రేమించడం మొదలు పెడతారు. ప్రతి మనిషిలో అనంతమైన సామర్థ్యం దాగి ఉంటుంది. దానిని సరిగ్గా వినియోగించుకున్నవారు అద్భుత విజయాలను పొందుతారు. శరీరంలో 90% అవయవాలు పనిచేయని స్టీఫెన్ హాకింగ్ జీవితాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం గమనించినట్లయితే అతని యొక్క నిరంతర తపనే అతనిని ఒక అద్భుతమైన శాస్త్రవేత్తగా ప్రపంచానికి పరిచయం చేసింది. తాను నల్లగా ఉన్నానను, తాను పొట్టిగా ఉన్నానను నిరంతరం కుమిలిపోతూ తమ పరాజయానికి తామే బాటలు పరుచుకునే నిరాశావాదులను విజయం ఎప్పటికీ వరించదు. తనలోని బలాలను గుర్తించి, ప్రతిభను గుర్తించి దానిని సానపట్టడం ద్వారా వ్యక్తి అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంది. మన హృదయంలోకి మనమే చొచ్చుకుని వెళ్లిపోతే మనలోని శక్తి వెలికి వస్తుంది. ఆ శక్తిని 100% ఎవరైతే ఉపయోగించుకుంటారో వారే విజయాలు సాధిస్తారు. చాలా మంది వ్యక్తులకు తమ మీద తమకు నమ్మకముండదు. పరీక్షకు ముందే చేతులెత్తేసి కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. తప్పు చేయటం సహజం, దానివల్ల ఆత్మ న్యూనత పొందటం మూర్ఖత్వం. అవును, మనం ఒక తప్పు చేసినప్పుడు కావాల్సింది ఆత్మ న్యూనత కాదు, ఆత్మ విమర్శ. మనం ఎందుకు తప్పు చేసినాము, అప్పుడు మన మానసిక స్థాయి ఏమిటి, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాము మొదలైనవన్నీ ఆలోచించుకోవడమే ఆత్మవిమర్శ అంటే. మనం చేసే పనుల పట్ల, వాటి విజయం పట్ల మనకి భయం ఉండాలి. అయితే అది విమర్శ స్థాయిలో ఉండాలి తప్ప న్యూనత స్థాయిలో ఉండరాదు. చిన్నప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత మొండి ధైర్యంతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నామో గుర్తుకు తెచ్చుకుంటే మనల్ని ఇబ్బంది పెట్టే భయాలని కూడా అదేవిధంగా అధిగమించవచ్చు. 10 మందితో మాట్లాడ

ఉండాలన్నా చొరవగా ఉండాలన్నా బిడియపడే వ్యక్తులు నెమ్మదిగా చిరునవ్వు చిందించడం ద్వారా, చిన్న చిన్న సంభాషణల ద్వారా తమలోని భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఆత్మ న్యూనతకి ముఖ్య కారణం అందరూ తననే గమనిస్తున్నారేమోననే అనుమానం, తన చర్యల్ని ప్రవర్తనని తన పరోక్షంలో విమర్శిస్తారేమో అన్న సందిగ్ధం. ఈ అనుమానమే మనిషిని ఆత్మ న్యూనతకి గురిచేస్తుంది. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. అందరూ ఎప్పుడు మనల్నే చూస్తూ ఉండరు, ఎవరి పనులు వారికుంటాయి. మన గురించి మనం ఎక్కువగా ఊహించుకోవడం వల్లే ఇలాంటి కాంప్లెక్సులు పెరుగుతూ ఉంటాయి. నిజమైన విజయం జీవితంలో ఎప్పుడు లభిస్తుందంటే, గతంలో మనం చేసిన తప్పులను చూసి మనం నవ్వుకోగలిగిన రోజున. అంతేకాదు, మన విజయాల్లాగే మన తప్పులకు కూడా మనమే బాధ్యులమని ఒప్పుకోగలిగిన రోజున. మనం ఎప్పుడు కూడా ఒక పనిని చూసి ముందే రకరకాల భయాలు ఊహించుకుని కనీసం ప్రయత్నం కూడా చెయ్యం. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఒక కథని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఒక ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటన ఏమిటంటే, ఊరిలోని యువకులందరూ రేపు ఉదయం మన గ్రామ సమీపంలో గల నది వద్దకి చేరుకోవాలి. అక్కడ వారికి ఒక పరీక్ష నిర్వహించి వారిలో ఎవరు విజేతగా నిలిస్తే వారికి 10 కోట్లు ఇస్తానని ప్రకటన చేస్తాడు. దానితో గ్రామంలోని యువకులందరూ మర్నాడు ఉదయం ఆ నది వద్దకు చేరుకుని ధనవంతుడు పెట్టే పరీక్ష కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ధనవంతుడు యువకులందరినీ ఉద్దేశిస్తూ ఇలా అంటాడు, ఇప్పుడు మీలో ఎవరైతే ఈ నదిని ముందుగా దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంటారో వారికి 10 కోట్లు ఇస్తానని ప్రకటిస్తాడు. అయితే ఎవరు కూడా ఆ సవాల్ను స్వీకరించడానికి సిద్ధపడరు. ఎందుకంటే అప్పటికే ఆ నది గురించి రకరకాల కథలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అందులో దిగిన వారు ఎవరూ బయటికి రాలేరని, ఆ నదిలో దిగితే ప్రాణాలతో తిరిగి రారనే ఒక వార్త అప్పటికే చాలా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకమైన భయాలుండడం వల్ల ఎవరు కూడా ఆ నదిలో దిగడానికి కనీసం సాహసం కూడా చేయరు. అందరూ అలాగే నిలబడి చూస్తున్నారు తప్పితే ఒక్కరు సైతం నదిలో దిగడం లేదు. ఇంతలో ఏమైందో ఏమో, ఒక వ్యక్తి మాత్రం అమాంతంగా నదిలోకి దూకి వేగంగా ఈదుకుంటూ వెళ్తున్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. అతని సాహసానికి అందరూ జేజేలు పలుకుతున్నారు. అతడు వేగంగా ఈదుతూ వెళ్లి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో పోటీకి ఏర్పాట్లు చేసిన ధనవంతుడు ఆ యువకుని భుజం మీద చేయివేసి అభినందిస్తూ ఇలా అన్నాడు, శభాస్, నువ్వు పందెంలో గెలిచావు, నీకు నా అభినందనలు. నేను ప్రకటించినట్లుగా 10 కోట్లు ఇస్తున్నాను, ఇదిగో డబ్బు అంటూ ఇవ్వబోయాడు. కాని ఆ యువకుడు ఆ ధనవంతుని వైపు చూస్తూ, నాకు నీ డబ్బు అవసరం లేదు, కాని నన్ను ఇంతకు ముందు నదిలో తోసిన వ్యక్తి ఎవరో నాకు తెలియాలి అన్నాడు. ఇంతకీ ఇక్కడ జరిగిందేమిటంటే, ఆ వ్యక్తికి సైతం అందరిలాగే భయం ఉంది, కాని వెనుక నుండి ఎవరో తోయడంతో నదిలోకి పడిపోయాడు. ఇక అందులో పడిపోయిన తర్వాత ఎలాగూ బయటికి చేరాలి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకున్నాడన్నమాట. ఇంతకు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, మనకి అనంతమైన శక్తి ఉంటుంది, కాని మనం దానిని ఉపయోగించుకోలేం. ఎందుకంటే ఆత్మ న్యూనత భావాలు, నిరాశావాదం ఎప్పుడు మనల్ని లక్ష్యం వైపుకి సాగకుండా నిరంతరం అడ్డుకుంటాయి కాబట్టి. మన పరిస్థితి ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉండడానికి కారణం ఈ రకమైన భయాలు మనలో బిగుసుకుని ఉండడం. అసలు ఆత్మ న్యూనత అనేది ఎందుకు పుడుతుంది? మన గురించి 10 మంది ఏమనుకుంటున్నారు అన్న భయం వల్లే. మన గురించి 100 మంది 100 రకాలుగా అనుకుంటే ఆ 100లోనూ 99% నిజం కాదని, పుకార్లని మనకు తెలుస్తూనే ఉంటుంది. మరి బాధ ఎందుకు? మనసును గాయపరిచి మనిషిని బాధించే ఆయుధం ఆ పుకారు. యువతలి వాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారు అని భయపడిన కొద్దీ ఈ ఆత్మ న్యూనతా భావం మన మనసులోనే రాక్షసిగా పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి దీనిని ఆదిలోనే మనం సమూలంగా తుడిచిపెట్టాల్సి ఉంది. లోపాల మీద కాకుండా సామర్థ్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. ఉదాహరణకి, అమితాబ్ బచ్చన్ సైతం మొదట్లో ఇతను సినిమాలకి పనికిరాడన్నారు, కాని దానిని కసిగా తీసుకుని అమితాబ్ తనదైన ముద్రను సినిమా రంగంలో వేయడం జరిగింది. తెలుగు చలనచిత్ర నటులైన నాగార్జున, చిరంజీవులు సైతం ఇలాగే సినిమాలో రాణించలేరని తిరస్కరించబడ్డారు. అయినప్పటికీ వీరు ఆత్మవిశ్వాసంతో ఆ మాటలను పట్టించుకోక నిరంతరం కృషి చేసి అగ్రస్థాయి నటులుగా తమ ప్రత్యేకతను నేటికీ చాటుకుంటున్నారు. మనకి మంచి ప్రవేశం, అభిరుచి గల రంగం మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే మనం ఉన్నత స్థానానికి వెళ్లడం సాధ్యపడుతుంది. ప్రతిభ ఉండి కూడా పైకి రాని వాళ్లు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూనే ఉంటారు.
మనలో ఒక కళ

0: మనం విలువ ఇచ్చుకోవడం ఎంతైనా అవసరం. కొందరు తమను తాము మరింత వినయంగా చూపుకోవడానికి కాస్త తక్కువ చేసుకుంటారు, ఇది మంచి గుణం అనుకుంటారు. మనలో ఆత్మన్యూనతను అధిగమించాలనుకున్నప్పుడు ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ లోపాలతో పాటు ప్రత్యేకతలు ఏవో ఉంటాయని ముందుగా ప్రతి ఒక్కరూ నమ్మాలి. అప్పుడు చిన్న చిన్న విజయాలను లక్ష్యంగా చేసుకుంటూ తమ ప్రత్యేకతల ఆసరాతో వాటిని సాధిస్తూ పోవాలి. ఆ విజయాలను ప్రోత్సాహంగా తీసుకుంటూ ఉండాలి. ఆత్మవిశ్వాసానికి బీజం పెస్తనంలోనే పడుతుంది. అప్పటి సంఘటనలు, చుట్టూ ఉండే సమాజం, ఇవన్నీ ఆత్మవిశ్వాసానికి పునాది వేస్తాయి. పిల్లలను మలచడంలో తల్లిదండ్రుల పాత్ర అందరికంటే ఎక్కువ. ఆ తరువాత భూమిక, గురువు, తోడబుట్టిన వారు, బంధువులు, స్నేహితులు, వీళ్లందరి సంయుక్త ప్రభావం పసివారిపై పడుతుంది. పసితనంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఇతరులపై ఆధారపడి ఉంటారు. ఆ దశలో వారికి ప్రేమ, భద్రత, సాన్నిహిత్యం వంటి వాటిని అందివ్వడం పైన పేర్కొన్న అందరి బాధ్యత. వారందరి నుండి లభించే సానుకూల ప్రభావం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక పని చేసినప్పుడు, ఒక దానిని స్వతంత్రంగా సాధించినప్పుడు లభించే చిన్నపాటి ప్రశంసను ఆ పిల్లవాడు తనకు తెలియకుండానే తనలో పాదుకొల్పడానికి, దానిని అభివృద్ది చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో తనకు ఏ విషయంలో ప్రశంస లభించిందో దానిని మరింతగా అభివృద్ది చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే పిల్లలతో వ్యవహరించే సమయంలో మనం ఇచ్చే ప్రశంస గాని, ప్రోత్సాహం గాని, మాటలు కాని చాలా సానుకూలంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే భద్రత వారికి తమపైన, సమాజంపైన నమ్మకం కలిగించేలా చేస్తాయి. పిల్లలకు తల్లిదండ్రులు అందించే స్నేహం, ప్రేమించే తత్వం, వారికి ఇతరులను ప్రేమించే గుణాన్ని, హాని చేయకూడదన్న విలక్షణను, విచక్షణను అలవరుస్తాయి. ఆత్మన్యూనతకు గురికాకుండా ఉండాలంటే, లేదా ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఆనందించడం, ఆనందాలను ఇతరులతో కలిసి పంచుకోవడం, ఇతరులను ప్రేమించడం, గౌరవించడం, బాధ్యతగా ప్రవర్తించడం, నిజాయితీ, నమ్మకాన్ని చూరగొనేలా వ్యవహరించే గుణం ఉండాలి. బ్యాలెన్స్ తప్పకుండా, పొల్లు మాటలు లేకుండా మాట్లాడటం, పొగడ్తలు, విమర్శలను ఒకేలా స్వీకరించగలగడం, ఇతరుల సమర్థత పట్ల నమ్మకం ఉంచుకోవడం, అలాగే తన సమర్థత మీద కూడా నమ్మకం ఉంచుకోవడాన్ని నేర్చుకోవడం, ఒకవేళ పొరపాట్లు దొర్లినా తొలిదశలో అవి మామూలే అని ఓదార్చుకునే స్వభావాన్ని అలవర్చుకోవాలి. పొరపాట్ల నుంచి నేర్చుకోవడం, ఎదగడం, నలుగురిలోకి చొచ్చుకుపోవడం, నలుగురితో సంబంధాలు పెంచుకోవడం లాంటివి చేయడం వల్ల మనలో ఆత్మన్యూనత స్థానంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అలాగే తన భావాలను స్వతంత్రంగా వ్యక్తపరచడం, భావనల వ్యక్తీకరణలో నిజాయితీగా ఉండటం, ఇతరుల భావాలను గౌరవించడం లాంటి గుణాలను అలవాటు చేసుకుంటుంటే క్రమంగా ఆత్మన్యూనతను అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం ఉండే వ్యక్తులలో కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. తాము తీసుకున్న నిర్ణయాలకు తామే బాధ్యత వహించే తత్వాన్ని కలిగి ఉండడం, తమ అభిప్రాయాలను ఇతరులు వ్యతిరేకిస్తారేమోననే భయం లేకపోవడం, ఓటమిని, గెలుపును జీవితంలో ఒక భాగంగా చూడగలిగే తత్వం వీరిలో కలిగి ఉండడం మనం గమనించవచ్చు.
1: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో ఆత్మన్యూనత నుండి బయటపడడం ఎలా? కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం అది.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు, పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9999227979. నిర్మల్ వండర్ ల్యాండ్.
1: శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఇయ్యల జూన్ 1 ప్రపంచ

0: ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటు చేయబడ్డది. మరి ఏలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పాల దినోత్సవ ప్రాధాన్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
1: నమస్కారం మధుసూదన్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: జూన్ ఒకటేనంగానే ప్రపంచవ్యాప్తంగా పాల దినోత్సవం జరుపుకుంటారు. అయితే మరి ఈ పాల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు?
2: పాలు సంపూర్ణ పోషకాహారం అనే విషయం మనకందరికీ తెలిసిందే. పాలలో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకనే పాలను సంపూర్ణ పోషకాహారంగా ప్రతి ఒక్కరూ సేవించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు 2001 నుండి జూన్ 1 ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజును పాల దినోత్సవంగా జరుపుతున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాల దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించడం జరిగింది. కాబట్టి 2001 నుంచి ప్రపంచ పాల దినోత్సవం అనేది ఈ విధంగా రివాజ్గా చేయడం జరుగుతూ వస్తుందండి.
1: మరి ఈ పాల దినోత్సవాన్ని ఈ జూన్ 1 నిర్వహించడానికి గల కారణం ఏం? మరి
2: ముఖ్యంగా దాదాపుగా 90 జూన్ 1 అనేది, ఎందుకంటే సుమారుగా ఇది పాఠశాలలు ప్రారంభమయ్యే రోజు కాబట్టి సాధారణంగా చాలా స్కూళ్ళు ఇదే రోజున ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జూన్ 1 రివాజుగా చేస్తూ ఉన్నారు, అన్ని చాలా దేశాల్లో పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఎఫ్ఏ వాళ్ళు ఈ యొక్క జూన్ 1 ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పాల దినోత్సవం ఏర్పాటు చేయాలని నిర్దేశించడం జరిగింది. కానీ ముఖ్యంగా దీనికి మన యొక్క క్షీర విప్లవ పితామహుడు కురియన్ జన్మదినోత్సవంతో కానీ, అంటే 26 నాడు అతని జన్మదినోత్సవం, అలాంటి దాంతో కానీ సంబంధం లేకుండా జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవంగా అనేక దేశాల్లో చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఒక యూనిఫామ్గా ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఎఫ్ఏఓ అనే సంస్థ ఈ యొక్క జూన్ 1 పాల దినోత్సవంగా దీన్ని తెలియజేస్తూ ప్రపంచ దేశాల్లో దీన్ని పాటించాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు.
1: మరి ఈ ప్రపంచ పాల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి, అసలు ఎందుకు జరుపుకుంటారు?
2: ముఖ్యంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాలు మంచి పోషకాహారం అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఒక కప్పు పాలలో 149 కేలరీల శక్తి వస్తుంది. ఆ తర్వాత దాంట్లో సుమారుగా 7-8% వెన్నశాతం ఉంటుంది. దీంట్లో 5 అత్యవసరమైన విటమిన్లు కూడా ఉంటాయి. ఇంతేకాకుండా పాలల్లో కాల్షియము, పొటాషియము, ప్రోటీన్లు, భాస్వరము, విటమిన్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉన్న కాల్షియము ఎముకల పటిష్టానికి పనికొస్తుంది, అదేవిధంగా ప్రోటీన్లు శక్తినిస్తాయి, అదేవిధంగా పొటాషియము రక్తంలోని అధిక రక్త ప్రసారాన్ని, బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ తర్వాత భాస్వరం ఏదైతే ఉందో అది కూడా ఎముకల పటిష్టానికి పనికొస్తుంది. విటమిన్ డి కూడా ఎముకల పటుత్వానికి పనికొస్తుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యానికి B12 అనే ప్రోటీన్లు, విటమిన్ ఏ అది మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని కూడా దాన్ని ఎక్కువగా మనం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా పాలల్లో ఉన్న ప్రతి ఒక్క పదార్థం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఇది మంచి పోషకాహారము, అదేవిధంగా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, ఆటగాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పాలు అనేది, మరి ఉపవాసం చేసేవారికి కూడా పాలు మంచి ఆహారము, పోషకాహారం అని మనకు తెలిసిందే. కాబట్టి ఈ విధంగా అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి పాలను రోజు తాగడం వల్ల ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు. అంటే ఒక కప్పు పాలను రోజు సేవించే వాళ్లకు ఎలాంటి డాక్టర్లతోటి అవసరం ఉండదు అనేది అంటుంటారు. కాబట్టి ఈ విధమైన అన్ని సుగుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పాలను సేవించడం అనేది, మరి దీన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారండి.
1: మరి ఈ సంవత్సరం, ఈ 2019 ఈ పాల దినోత్సవం యొక్క నినాదం ఏమిటి, ఏ నినాదంతో జరుపుకుంటున్నారు?
2: 2001 నుంచి జరుపుకుంటున్న ఈ పాల దినోత్సవాల్లో ప్రతి సంవత్సరము ఒక నినాదం, ఒక థీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరము డ్రింక్ మిల్క్ టుడే అండ్ ఎవ్రీడే, ఈరోజు మరియు ప్రతిరోజు పాలను తాగండి అనే నినాదంతో ఈ సంవత్సరం అంతా కూడా పాల యొక్క సేవనాన్ని మంచి పరిశుభ్రమైన పాల ఉత్పత్తిని పెంచాలని, అలాంటి పాలను సేవించాలని, ఎక్కువగా దాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ సంస్థలని కూడా ఈ యొక్క డ్రింక్ మిల్క్ టుడే అండ్ ఎవ్రీడే అనే నినాదంతో ఈ సంవత్సరము ప్రపంచ

0: పాల దినోత్సవం మన ముందుకు వస్తోందండి.
1: మరి ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏ కార్యక్రమాలు చేస్తుంటారు అన్నట్టు?
0: ప్రపంచ దేశాల్లో పాల యొక్క ఉత్పత్తి ఆ తర్వాత చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకు తెలిసింది, మన భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ప్రథమ స్థానంలో ఉంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో వివిధ దేశాల్లో క్షేత్ర సందర్శనలను ఏర్పాటు చేయడము, మరి రేడియో షోలను ఏర్పాటు చేయడము, టీవీలలో దీని గురించి పాల యొక్క సేవనం గురించి ప్రాముఖ్యత తెలిపిస్తూ చర్చలు జరపడము, అదేవిధంగా పాఠశాలల పిల్లలకు మరి ఈ యొక్క డైరీ ఫామ్లను సందర్శించి మరి అక్కడ పాల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ఆ పాలు ఏ విధంగా మన యొక్క వినియోగదారుడి వరకు వస్తుంది అనే విషయాలను వాళ్లకు క్షేత్రస్థాయి పరిశీలనలు చేయించడము, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా పాల యొక్క సేవనాన్ని ఎక్కువగా పెంచడం, ముఖ్యంగా ఆసుపత్రులలో రోగులకు ఏ విధంగా పాలన ఇస్తున్నారు అనే విషయాలను పిల్లల నుంచి వాళ్లకు ఆ యొక్క శిశువు స్థాయి నుంచే ఈ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడం వల్ల పాల యొక్క సేవనం గురించి కానీ తర్వాత దాని గురించి ఎక్కువగా ఉపయోగించడానికి కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ముఖ్యంగా మన యొక్క ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రము గతంలో ప్రపంచ పాల దినోత్సవాన్ని కూడా మనము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పాలు, పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసి మరి దాన్ని వాళ్ళు తీసుకొనడానికి సేవించడానికి అవకాశం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందండి.
1: అంటే వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అన్నట్టు, వినియోగదారులకు పాల మీద పూర్తి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు
0: చేపడుతుంటారు.
1: చాలా మంచిదండి మధుసూన్ రావు గారు, ఈ ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం యొక్క ఉద్దేశం, పాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించిండు. రైతన్నలు కానీ వినియోగదారులు కానీ ఈ పాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని పాల ఉత్పత్తి చేయడం రైతుల బాధ్యత అయితే, వాటిని వినియోగించడం వినియోగదారుల బాధ్యత. కాబట్టి ఇవన్నీ రైతు సోదరులు వినియోగదారులు గమనిస్తారని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: ఇవి ఇయ్యాలటి అంబటార్ల సంగతులు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్. 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: इससे आपका घर सूर्य घर बन जाता है, माने बिजली बिल जीरो, और अतिरिक्त बिजली पैदा हुई तो बिजली ग्रिड को बेचकर पैसे भी कमा सकते हैं. तो बैठे क्यों हो, अभी रजिस्टर करो pmsuryaghar.gov.in पर.
4: हर घर सूर्य घर.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं लवलीन निगम. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में म्यांमार के राष्ट्रपति ओ मिन ऑनलाइन से वार्ता करेंगे. 10 राज्यों से राज्यसभा की 24 सीटों के लिए द्विवार्षिक चुनावों की अधिसूचना आज जारी की जाएगी. केंद्र उर्वरकों के संतुलित और सही उपयोग को बढ़ावा देने के लिए आज मध्य प्रदेश के रायसेन जिले से खेत बचाओ अभियान आरंभ करेगा. पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी आज 35 नए मंत्रियों को शामिल कर मंत्रिमंडल का विस्तार करेंगे. प्रसिद्ध गायिका सुमन कल्याणपुर का मुंबई में निधन. और क्रिकेट में रॉयल चैलेंजर्स बेंगलुरु ने गुजरात टाइटंस को 5 विकेट से हराकर आईपीएल खिताब जीता. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में म्यांमार के राष्ट्रपति ओ मिन ऑनलाइन के साथ वार्ता करेंगे. इस बातचीत से दोनों देशों के बीच ऐतिहासिक और सभ्यतागत संबंधों को और मजबूती मिलेगी. इस दौरान सुरक्षा, संपर्क सुविधा सहित भारत और म्यांमार के समग्र संबंधों पर चर्चा होगी.
6: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे. इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है. म्यांमार भारत की नेबरहुड फर्स्ट, एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है. म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం. ఈనాటి కార్యక్రమంలో విందాం కథమానం భవతి. 101 కథల సంపుటి నుంచి సర్పంచ్ గారి పిల్లి కథ. కథారచన కెవి నరేందర్. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. పెళ్లివారికన్నా పెట్టెలు మోసేవాళ్ల హడావిడి ఎక్కువన్నట్టు ఈ టైపు మనుషులు ఈ మధ్య బాగా తయారయ్యారు. వీళ్ళెప్పుడు దినపత్రికలు తిరిగేసినా అవిశ్వాస తీర్మానాలు పెట్టారా, మధ్యంతర ఎన్నికలు వస్తాయా అనే వార్తల కోసమే కళ్లల్లో క్యాండిల్ వేసుకుని చూస్తుంటారు. ఎందుకంటే వీళ్లకి ఎలక్షన్లొస్తే పెద్ద

0: పండగ. 3-4 నెలలు తాగడం, తినటం, తిరగటంతో బిజీ బిజీ అన్నమాట. పొరుగుదేశంలో ఎలక్షన్లొచ్చినా ఆ గాలి వీళ్లకు తగిలి ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అయ్యయ్యో మనకెప్పుడొస్తాయో అని బెంగ పెట్టుకుని మనకి ఎలక్షన్లొచ్చేంత వరకు మంచం ఎక్కే టైపు వీళ్ళు. అలాంటి బాపతే సుందరయ్య, పరంధాములు. అసెంబ్లీ ఎన్నికలైపోయేసరికి దిగులుతో మంచమెక్కారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్ని కలిపి పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్కు శాపనార్థాలు పెట్టి పెట్టి మళ్లీ అవిశ్వాసం కూడా భారీ మెజార్టీ ఇచ్చినందుకు జనాల్ని సైతం తిట్టి తిట్టి కనుచూపు మేరలో ఎన్నికలు కనబడనందుకు కోమాలోకి వెళ్లిపోయి మంచమెక్కారు. ఓ ఆస్పత్రిలో ఇద్దర్నీ పక్కపక్కనే ఉంచి ముక్కుల్లో గొట్టాలు జొప్పించి అన్నపానీయాలు పంపిస్తూనే ఉన్నారు. రోజులో 2-3 సార్లు జిందాబాద్ అనో, దేశ్ కి నేతా అనో పలవరిస్తుండటంతో బతికే చచ్చారన్న భరోసాతో ముక్కుల్లోంచి గొట్టాలు తీయట్లేదు. అప్పటికే 4 రోజులు గడిచాయి. అందరికీ విసుగొచ్చింది. కనీసం సదరు ఎమ్మెల్యేని, ఎంపీని పిలిపిస్తేనైనా లేచి కూర్చుంటారేమోనని ఆపని చేశారు. వాళ్లకు కావాల్సింది ఎలక్షన్లు గాని ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కర్లేదన్నట్టు కుంభకర్ణుల్లాగా లేవలేకపోయారు. దాంతో బంధుమిత్రులకు, డాక్టర్లకు చిరాకేసింది. ముక్కుల్లో గొట్టాలు పీకేయడానికి తిథి నక్షత్రాలు చూసి ఓ ముహూర్తం పెట్టారు. కాని ఆ ముహూర్తానికి ముందే ఆ గదిలోకి వచ్చిన ఓ నర్సు బెడ్ మీద పడేసి ఉన్న ఆ రోజు పేపర్ తీసి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి, మంత్రి గారి పిలుపు అని కాస్త గట్టిగా చదివింది. అంతే, గబ్బర్ సింగ్ ఎస్వీ రంగారావు లెవెల్లో వికటాట్టహాసాలు చేస్తూ లేచి కూర్చున్నారు సుందరయ్య, పరంధాములు. ఆ దృశ్యం చూసి నర్సు భయంతో పరుగులు పెట్టింది. ఇద్దరూ ప్రమాణ స్వీకార పత్రాన్ని ప్రాణంలా చదువుతున్న మంత్రిగారిలా ఆ న్యూస్ పేపర్ని ప్రేమగా చదివి పులకరించిపోయారు. గొట్టాలు పీకేసుకుని గట్టిగా శ్వాస పీల్చి వదిలారు. ఆర్తిగా కౌగిలించుకున్నారు. హాస్పిటల్ బయటికి రాగానే, నువ్వో గ్రూపు, నేనో గ్రూపు, పద మనూర్కి, మరో 3-4 నెలలు జల్సా చేద్దాం అనుకుని బయలుదేరారు.
1: ఈసారి మీరు తప్పకుండా సర్పంచ్గా పోటీ చేయాల్సిందే.
0: అప్పటికే ఫుల్ బాటిల్ లాగించిన పరంధాములు భూషణంతో అన్నాడు.
1: ఒరే పరంధాములు, గెలుస్తానంటావా? అయినా ఇప్పుడు సర్పంచ్గా ఉన్న రాజారాంకు నాకు శత్రుత్వం అని నీకు తెలుసు కదా, వాడితో పోటీపడి గెలుస్తానంటావా
0: అన్నాడు పెగ్గుపోస్తూ.
1: ఈ ఎలక్షన్లో ఆడి బతుకు పాత న్యూస్ పేపర్లా కనపడకుండా పోవాలండి. మీరు కలర్ టీవీలా వెలిగిపోవాలి. అందుకోసం మీరు ఇప్పటినుంచే పాకిస్తానోడి పాలసీలా రాజారాం మీద ఎక్కడ పడితే అక్కడ దుమ్మెత్తి పోయడానికి సిద్ధంగా ఉండాలండి
0: అని హింటిచ్చాడు పరంధాములు.
1: అదేలారా
0: అడిగాడు భూషణం.
1: తెలుగోడి బుర్రా తేలుకొండితో సమానమని మీకు తెలీదా? ఎలక్షన్ల డేట్ వచ్చేనాటికి రాజారాంకి సరైన ప్రత్యర్థి భూషణం గారే అని జనాలకు అర్థమయ్యేలా సీన్లు పెంచాలండి. అవును రోయ్, దాంతో మన గ్రూప్లో ఉండేవాడెవడో, ఉండని గాడిద కొడుకులెవరో తేలిపోద్ది. ఆ సీన్లేవో నువ్వే పెంచాయి
0: అన్నాడు భూషణం 1000 రూపాయలను తీసి పరంధాముల జేబులో కుక్కుతూ.
1: అదెంత షేప్ అండి, షిటికిలో పని, ఇసుకో
0: అన్నాడు పక్కనే పడుకున్న కుక్కనుద్దేశించి. ఉస్కో అనగానే చొంగ కారుస్తున్న కుక్క ఒక్క ఉదుటున లేచి స్కూల్కెళ్తున్న ఓ అబ్బాయి కాలిని గట్టిగా కరిచింది. ఆ కుర్రాడు కుయ్యో మొర్రో అంటూ ఇంటికి పరిగెత్తాడు.
1: అదేంట్రా కుక్కను రెచ్చగొట్టావు
0: అనుమానంగా అడిగాడు భూషణం.
1: పాలిటిక్స్ అంటే అంతే మరి, మీరింకా చాలా నేర్చుకోవాలి
0: అని ఘంటసాలలా గొంతు సవరించుకొని మంచి పాత సినిమా పాటల లెవెల్లో చెప్పాడు పరంధాములు.
1: ఓటు అనేది ఎల్లవేళలా గుండెల మీద గుణపం పోటులా గుచ్చుతూనే ఉండాలి. అలాంటి వాడికే జనం నాడి బాడి రెండూ గోచరిస్తాయి. తేదీ ప్రకటించిన రోజే ఎలక్షన్లో నిలబడాలనుకునే వాడికి డిపాజిట్లు దక్కదు. పదవి కోసం పాపాత్ముల్ని చీరదీసినా పావుల్ని కదపడం ప్రథమ లక్షణం. ముందు పాముల్లా బుసగొడుతూనే వెనక గోవుల్లా కలిసి ఉండటం రాజకీయ ఆంతర్యం. ఈ థియరీని అర్థం చేసుకున్న వాడికెప్పుడు మెజారిటీ, ప్రజారిటీ, ప్రియారిటీ 3 దక్కుతాయి.
0: వింటున్న భూషణం భక్తిపారవశ్యంతో పరంధాములకి నమస్కరించాడు. సుందరయ్యా, సమయానికి డాక్టర్ని తీసుకొచ్చి నా బిడ్డని కాపాడినో, వాడి నాభి చుట్టూ ఇంజెక్షన్లు పడటమే బాధగా ఉంది సుందరయ్యా అన్నాడు సర్పంచ్ రాజారాం. నాకైతే గుండె మండుతోందయ్యా, కుక్క కరిచినందుకు ఆ కుక్క మనబ్బాయినే ఎందుకు కరవాలి అన్నాడు వీరావేశంతో సుందరయ్య. అదేంట్రా, కుక్కలకు వీడు సర్పంచ్ కొడుకు, వాడు వార్డు మెంబర్ కొడుకు అని తెలుస్తుందా అన్నాడు నవ్వుతూ సర్పంచ్. కరిచిన కుక్క ఎవరిదో తెలిస్తే మీకూ నిద్ర పట్టదు అన్నాడు పళ్ళు నూరుతూ. ఎవరిదిరా అడిగాడు సర్పంచ్. అది భూషణం కుక్క. ఆ మాట వినగానే రాజారాం గుండె కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లా భగ్గున మండింది. అప్పటినుంచి ఈ విషయం ఎందుకు చెప్పలేదురా, ఆ కుక్కని చంపేసేవాణ్ణి అన్నాడు ఊగిపోతూ. ఆగండి, వాడు కుక్కతో కొడితే మనం పిల్లితో కొడదాం అన్నాడు సాలోచనగా సుందరయ్య. రాజారాంకు అర్థం కాలేదు. సుందరయ్య మౌనంగా ఉండడంతో 2,000 రూపాయలు తీసి చేతిలో పెట్టాడు. వాటిని జేబుల్లో పెట్టుకుంటూ చిద్విలాసంగా నవ్వాడు సుందరయ్య. ఆవేశంలో కన్నా ఆలోచనతో దెబ్బకొట్టేవాడే నిజమైన పొలిటికల్ లీడరు. మీరు సర్పంచ్, మీ పేరులోనే సర్పముంది, కాటేస్తే వాడికి నామినేషన్ డబ్బులు కూడా ఉండకూడదు అని రాజారాం 2 చెవుల్లోనూ పొలిటికలోపనిషత్తు నూరిపోశాడు. రాజారాం వివశుడై 2 ఫుల్ బాటిల్స్ ఓపెన్ చేశాడు. చిన్నపాటి చిరుతపులిలా దర్పంగా అడుగులో అడుగేసుకుంటూ తిరిగే సర్పంచ్ గారి పిల్లి అంటే ఆ ఊరందరికీ పరిచయమే. అది ఎవరి ఇంట్లో దూరి పాలు తాగినా దాన్ని ఎవరూ ఏమీ అనకూడదు. అది దానికున్న ప్రాథమిక హక్కు. దానికి అప్పుడప్పుడు నాన్ వెజ్ తినాలనిపించి ఎవరి కోడికి ఎసరు పెట్టినా కనీసం బొచ్చు ముట్టుకోవడానికి కూడా వెళ్లేదు. అది ఎప్పుడు ఎవరింట్లో దూరి మలమూత్రాలు విసర్జించినా వాటిని గొబ్బెమ్మలంత అపురూపంగా తీసేయాలి తప్ప ఎవరూ అసహించుకోకూడదు. అది దానికున్న నైతిక హక్కు. అది మ్యావ్ మ్యావ్మని భయంకరంగా అరిచినా అందమైన గజల్ వింటున్నట్లు అనుభూతించాలి తప్ప ఎవరూ చెవులు మూసుకోకూడదు. అది దానికున్న పౌర హక్కు. అది దానికున్న ప్రజాస్వామ్య హక్కు కూడా. అలాంటి పిల్లి ఓ అర్ధరాత్రి 2,000 బ్రాయిలర్ కోళ్లున్న ఫామ్లోకి దబిల్లున దూకింది. ఆ శబ్దాన్ని ఎప్పుడూ వినని కోళ్లలో 200 కోళ్లు గుండెలు టప్ టప్ మని ఆగిపోయాయి. దాని భయంకరమైన ఆకారాన్ని చూసిన 400 కోళ్లు కొక్కొక్కొక్కొరక్కో అని అరవబోతూ అలాగే చచ్చూరుకున్నాయి. పిల్లిగారు విరుచుకుపడి పంజా విసిరింది. నాలుకని బయటకు తీసి మీసాల్ని ఓసారి మెలేసింది. కొన్నింటిని చీల్చి చెండాడింది, ఇంకొన్నిటిని చూపులతోనే చంపేసింది. గంటలోగా కోళ్ల ఫారమంతా తుపానొచ్చిన ఒరిస్సాలా మారింది. తెల్లారేసరికి ఊరంతా గుప్పుమంది. సర్పంచ్ గారి పిల్లి భూషణంగారి ఫారంలో 2,000 కోళ్లని చంపేసిందట. విషయం తెలిసిన భూషణం వీరభద్రుడైపోయాడు. ఆ పిల్లిని చంపడానికి 10 మందిని కత్తులు కర్రలు ఇచ్చి పంపాడు. వాళ్లు సాయంత్రానికల్లా చచ్చిన పిల్లిని తీసుకొచ్చి భూషణం కాళ్ల ముందు పడేశారు. మీలో ఒకడు తగ్గినట్టున్నారు అన్నాడు అనుమానంగా భూషణం. వాళ్లు 9 మందే ఉండడంతో పిల్లిని చంపి తీసుకొస్తుంటే రాజారాం మనుషులు వెంటబడ్డారు. మాలో శేషుగాడు సర్పంచ్ మనుషులకి దొరికిపోయాడు చెప్పారు ఒకరిద్దరు. హో అసహనంగా హూంకరించాడు భూషణం. మర్నాడు తెల్లారేసరికల్లా పొలాల్లో శేషుగాడి శవం కనిపించింది. ఒరే పరంధాములు, ఉప్పేసి ఊరుకున్నాం, ఊరంటుకొందిరా అన్నాడు సుందరయ్య పెగ్గుపోస్తూ. అసలు రాజకీయమంతా నాయకుల చేతుల్లో ఉండదురా నాయనా, వాళ్ళుత్తి యాక్టర్స్. మనలాంటోళ్ళం తెరవనుక ఎంత కష్టపడతామో జనాలకేం తెలుసు. వాళ్ళు లీడర్లకు దండలేసి దండం పెట్టేటప్పుడు నాకు నవ్వొస్తుంటాది. గటగట గ్లాసు ఖాళీ చేసి నవ్వాడు పరంధాములు. సరేగాని మన కష్టాల్ని దేవుడు కూడా చూస్తున్నాడు. పేపర్ చూశావా అడిగాడు సుందరయ్య. ఏమిట్రా, స్థానిక సంస్థల ఎన్నికలకు తేదీల ఖరారు తన్మయంగా చెప్పాడు సుందరయ్య. మరో 4 రోజులు సుష్టుగా విందు మందుతో పాటు చెరో 10,000 అన్నా దొరుకుతాయి. ఏంట్రా, సోడా అయిపోయిందా, మొహం దీనంగా పెట్టావు అడిగాడు పరంధాములు. ఏం లేదు, సర్పంచ్ ఎలక్షన్లు అయ్యాక మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు

0: వస్తాయో ఏంటో అన్నాడు నిట్టూరుస్తూ సుందరయ్య. ఇలాగే మరో రెండు ఎలక్షన్లు ఏవన్నా వస్తే బ్యాలెట్ బాక్స్లా స్ట్రాంగ్ అయిపోతాం. అంతా ఎలక్షన్ కమిషన్ దయ, గ్లాసు ఖాళీ చేస్తూ చెప్పాడు పరంధాముడు.
1: జై ఓటు మా తల్లి
0: అని తేంచి అక్కడుంచి వాళ్ళిద్దరూ విడిపోయారు ప్రజాస్వామ్యం సాక్షిగా. అదే సమయానికి శేషుగాణ్ణి చంపారన్న పగతో భూషణం మనసులు రాజారాం సోదరుణ్ణి వేటాడుతున్నారు. ఇంతవరకు సర్పంచ్ గారి పిల్లి కథ విన్నారు. ఈ కథ కెవి నరేందర్ రచించిన శతమానం భవతి 101 కథల సంపుటి నుంచి తీసుకోబడింది. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి.
2: ఇయాళ రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కటికోళ్లు కథ వినిపిస్తారు పి. కమలాకర్ రెడ్డి. రచన కెవి నరేందర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నింటా.

சிடி சினி கீதாள அறிவில்லு నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ పదికాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. మీ అందరి అనుబంధం 100.2 ఎఫ్ఎం తో ఆనందంగా కొనసాగాలి. మీకు నచ్చిన మాటల్ని, పాటల్ని, కార్యక్రమాల్ని ఇలాంటి ఎన్నిటినో వినిపిస్తుంది ప్రతిరోజు మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మరి ఈ సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం ఇప్పటి నుంచి 10:00 కొనసాగుతుంది. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు నచ్చిన పాటని వినచ్చు. మరి ఫోన్ నంబర్లు ఈ పాట అయినాక చెప్తాను.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారానే కాదు, మీరు ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమేటి మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమంలో వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా ఆ పాటను కోరిండ్రు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. మా కోసం సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి నేరేడు పళ్ళు పాటని వినిపించండి అంటూ కోరిండ్రు. మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సింగడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనసుకు నచ్చిన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న పాట, మీరు మెచ్చిన పాట, అందరినీ కదిలించే పాట. ఏ పాట వినాలనుకున్నా ఫోన్ చేయండి, ముచ్చట పెట్టండి, నచ్చిన పాట నేనుండ్రి. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయండి, ముచ్చట పెట్టండి, నచ్చిన పాట నేనుండ్రి.
4: నేబర్స్ అంటే ఎవరు?
5: కనిపించే పెద్దోడు మన నేబరేరా.
4: అట్టెట్ట అవుతారు తాత?
5: దూరంగా నీకు కనిపించేది ఏంది? మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో, మన ఊరికి పక్క ఊరు. అతను పైకెళ్ళి చూసే వాడికి అన్ని పక్క పక్కనే కనబడతాయి. రేపా, నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2. మనస్సు నిండా శ్రోతలు సింగడేసిని గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటలు వింటున్నారు.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇయల నటి సలోని పుట్టినరోజు. ఈమె తెలుగు, కన్నడ, హిందీ సినిమాలలో నటించింది. తన విద్యను పూర్తించే తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి వివిధ టెలివిజన్ ప్రకటనలో కూడా నటించింది. ఆ తర్వాత ఆమె నటనతో తన కెరియర్ ను కొనసాగించింది. హిందీ చిత్రం దిల్ పరదేశి హోగయా ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయినా ఆమెకు చెప్పుకోదగ్గ పేరు రానప్పటికీ నటించుకుంటూ పోయింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెలుగులో తీసిన మర్యాద రామన్న చిత్రంతో ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. మరి ఆ చిత్రం నుంచి ఈ పాట ఈ సందర్భంగా.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. పొద్దున లేవగానే మంచి ఆలోచన, చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆ రోజు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుంది. మరి మీ ఈ నేస్తం 100.2 ఎఫ్ఎం ద్వారా మరో నేస్తానికి ఏమైనా మంచి ముచ్చట కానీ చెప్పాలి అనుకుంటే ఈ సింగిడి కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల దాకా కొనసాగుతుంది. మరి ఫోన్ చేయండి, ముచ్చట పెట్టండి, నచ్చిన పాటని అనుండ్రి. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు మరొకసారి చెప్తున్నా, 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2958 నంబర్లకు కానీ ఫోన్ చేయండి.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వినీత అండి, నేను సాయినగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: మేము బాగున్నాం. చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: నేనా హౌస్ వైఫ్.
0: చాలా పెద్ద పని, అదే పెద్ద జాబ్. అయిందా అండి మరి పొద్దున పని? అవునా, చెప్పండి మరి ఏం చెప్పాలని చేశారు ఫోన్?
1: అదే నిన్న వర్షం పడ్డది కదా, మొత్తం చల్లగా అయిపోయింది, కూల్ గా అయిపోయింది వెదర్. బాగా అనిపించింది వర్షం పడ్డప్పుడు.
0: అవునవును, ముఖ్యంగా ఏంటంటే గాలి బాగా వచ్చింది, గాలి దుమారంతా వచ్చింది వర్షము. ఇక ఇప్పటి నుంచి వర్షాలు ఎప్పుడు పడేది, వాతావరణం అప్పుడే ఎండగా ఉంటుంది, అప్పుడే మబ్బులతో కూడి ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ టైంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి చాలా, ఎందుకంటే
1: గాలి వాన పిడుగులతో కూడిన వర్షం పడుతుంది ఇప్పుడు. మనం జాగ్రత్తగా ఉండాలి, చెట్ల కింద ఎక్కడ ఆగకూడదు.
0: అవును,
1: ఈవినింగ్ అంటే ఇంటికి వచ్చేయాలి.
0: అవునవునవును, ముఖ్యంగా ఇప్పుడు మిరుగు నుంచి విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. చేనులలో ప్రజలు అంటే ఇక బిజీగా ఉంటారు. ఈ టైంలో కొంచెం అప్రమత్తంగా ఉండి వ్యవసాయ పనులు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి, వీలైనంత జాగ్రత్తలు పాటించాలి. ఇంకా స్టార్ట్ కావాలి ఇక వర్షాలు ఇప్పటి నుంచి. ఏం పాట వింటారు చెప్పండి ఈరోజు?
1: నేనా సినిమా నుండి గెలుపు తలుపులే తీసే ఆ పాట.
0: తప్పకుండా విందాం ఆ పాటని. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో,
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ మేడం.
0: ఎక్కడి నుంచి?
1: అంకోలు.
0: ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు?
1: మంచిగా ఉన్నాం మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: ఏం లేదు మేడం, కైకిలో పోతాను.
0: మరి ఈ రోజు వెళ్ళలేదా? టైం అయిపోయిందని వెళ్ళలేదా? మరి ఇప్పుడు అంటే పని, అంటే ఏ పనికి వెళ్తారు మీరు?
1: లేబర్ పని మేడం, మేస్త్రి కింద.
0: ఇల్లు కట్టేడు దగ్గర గానీ ఇంకెక్కడైనా గానీ చేన్లకి వెళ్తారా? మరి చేన్లకు కూడా వెళ్తారా? ఓన్లీ ఇటే ఇది ఇల్లు కట్టడం ఇట్లా మేస్త్రి పనికి వెళ్తారా? వెళ్తారు. ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళడమే ఇక, అంతేనా? ఇది అదే అని ఉండదు ఇక. మరి ఇప్పుడు ఈ రోజు వెళ్ళలేదు కదా, లేట్ అయింది అంటున్నారు. మరి ఈ రోజు దినచర్య ఎట్లా గడుపుతారు చెప్పండి? ఇంట్లో పని చూసుకుంటారు అన్నట్టు ఇక. అంతే అంతే పని, దానికి కూడా టైం ఇవ్వాలి కదా ఇక. ఇప్పుడు వర్షాకాలం వస్తున్నది, ఇక నీళ్ళు కాగబెట్టుకోవాలంటే కట్టెలు కావాల్సిందే కదా. కాకపోతే మీరు ఎండిన కట్టెలే తెచ్చుకోవాలి. ఇట్లా చెట్లని కొట్టడం గానీ అట్లా చెయ్యరు కదా. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది వర్షాకాలం. అంత జిబ్బు జిబ్బుగా అవుతుందిగా కొన్ని రోజులైతే. ఏవంటే అవి అంటే కింద పొదలల్లో ఉంటాయి కదా పాములు గాని ఇట్లా చిన్న చిన్న పురుగులు ఇవి, జాగ్రత్తగా ఉండాలి వాటికి పనికి వెళ్ళేటప్పుడు. చెప్పండి, ఈరోజు ఏం పాట వింటారు? మరి దండకడియాల దస్తిరుమల. సరే విందా మా పాటని. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు సింగిడి సినిగి తలహరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఒక పాట మనం పాడుకునేంత సులభంగా తయారవ్వదు.

కొన్ని అంచెలు దాటితేనే అది అద్భుతమైన గీతమవుతుంది. మనసులోని భావాలను తడితేనే మధుర కావ్యమవుతుంది. మరి అలాంటి ఎన్నో తీర్ల పాటలతో మిమ్మల్ని సంగీత ప్రవాహంలో విహరింపజేస్తుంది ప్రతిరోజు సింగిడీ సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి నచ్చిన పాటని ఇనుండ్రీ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ആനന്ദരി ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് രണ്ട് മനസ്സ് നിണ്ട. ഹലോ,
1: നമസ്തേ.
0: ശുഭോദയം. ഈ കൂട പേരു
1: നവീൻ മേഡം.
0: എക്കി
1: നിർമ്മൽ ജില്ലാ ദേവഹ മണ്ഡൽ സാൽവ ഗ്രാമം.
0: ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. కాల్వ గ్రామం ఎలా ఉంది? అవును, నిన్న వర్షం పడ్డదా మీకు అక్కడ? అవునవును, మాకు పడ్డదండి కొద్దిగా, పర్వాలేదు. కానీ గాలి దుమారం బాగా లేసింది. ఏం చేస్తుంటారు నవీన్ గారు? అవును, పాపం రైతు పరిస్థితి. వడ్లు అంటే ఇంకా అమ్మని వాళ్ళది కళ్ళాలల్లా పోసి ఉన్నాయి కదా. ఎంత పారి కప్పినా కొంచెం తడిచే అవకాశం ఉంటది కదండి. అదే అదే అదే, రంగు మారుతాయి, రంగు మారితే రేటు రాదు అంతే కదా. మీరేం చేస్తావు అంటారు? ఏమేమి వేస్తారు చెప్పండి. మరి మీ వడ్లు అయినాయా, అమ్మేశారా లేదా? ఇంకా పోని, మంచి జరిగింది. మీరు అనుకున్నంత ధర వచ్చిందా? మరి సంతోషం. మరి రైతు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటారు. మీరు పండిస్తేనే నోట్లోకి మాకు అన్నం వెళ్తుంది అంతేనా?
1: అంతే మేడం.
0: మరి ఇప్పుడు ఇంకా మక్క అన్ని అయిపోయినాయి.
1: నువ్వులు కూడా మొన్న అమ్మేసాం.
0: నువ్వులు అయిపోయినాయ్యా?
1: నువ్వులు
0: అవునా? అవునవునవును, అబ్బో వీటికైతే కంపల్సరీ కావాల్సిందే కదా. అయిపోయింది అన్ని పనులు, పొత్తం చేసేసి పెట్టేసుకున్నారు. ఇక నెక్స్ట్ విత్తనాలకు రెడీ ఉందా పొలం? అవునవును, అదే అదే అదే. ఇక మిరుగైందంటే ఇక స్టార్ట్ సురు చేస్తారు విత్తనాలు పెట్టుడు. రెడీగా ఉన్నది. అదే అదే అదే, అవునా? కావాలి, ఎందుకంటే మీకు సరైన సమయంలో సరైన సలహాలు ఇస్తారు. మీ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా శాస్త్రవేత్తలను అడిగి మీరు అది నివృత్తి చేసుకోవాలి. మీకు తోచిందే కాకుండా వాళ్ళది చెప్పిన సలహాల్ని పాటిస్తూ పోతే మీకు కూడా మంచి జరుగుతుంది. పాటించాలి అంటే దానికి సమయానికి తగ్గట్టు ఏదన్నా చీడ పీడలది కానీ దేనికైనా సంబంధించి ఎప్పుడు విత్తుకోవాలి, ఏ టైంలో విత్తుకోవాలి, ఏ టైంలో మందులు వాడాలి, ఇవన్నీ శాస్త్రవేత్తలు వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి చెప్పండి. మరి ఈ రోజు ఏం పాట వింటారు?
1: ఈ రోజు మన డైరెక్టర్ ఫ్యామిలీ కుటుంబ కథ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రేమకు వేలేరు చుమ్మనం చెయ్యండి మేడం.
0: తప్పకుండా అండి. ఈ రోజు దర్శకుడు నటుడు
1: అందరూ ఫ్యామిలీతో కుటుంబం అందరం కలిసి వస్తుంటాయి మేడం.
0: అవునవునండి, అవునవును.
1: ఇబ్బందికరంగా ఉండయి.
0: అవునవును, సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి చూడొచ్చు ఆయన సినిమాలని. ఇటు అవునవును, కామెడీ బాగుంటది. అది అంటే స్టోరీ బాగుంటది, అనుబంధాల గురించి చక్కగా వివరిస్తారు తన సినిమాల ద్వారా. ప్రతి ఒక్క సినిమా ఆయన తీసి దాని ముత్యమే అని చెప్పొచ్చు. తప్పకుండా అండి. అవునవునవునవునవును, పాటలు కూడా తప్పకుండా తప్పకుండా అండి. మీరు కోరిన పాట కూడా వినిపిస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఈరోజు విన్నారు కదా, నటుడు రచయిత దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు. ఈయన అసలు పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడు కూడా. ఈయన దర్శకత్వంతో పాటు కథా రచన, సంగీత దర్శకత్వం విభిన్న కళల్లో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె అచ్చిరెడ్డితో కలిసి ఈయన రూపొందించిన చాలా చిత్రాలు విజయవంతమైనవి. మరి ఎస్వి కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆరువల్లి గ్రామం. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. నిర్మాత కె అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు. కృష్ణారెడ్డి మొదట నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేదట. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడి అవకాశాల కోసం మద్రాసు వెళ్ళిండు. వెళ్లిన వెంటనే అవకాశాలు ఆయనని వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఒక పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడట. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుణ్ణి చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నారు. కృష్ణారెడ్డి హైదరాబాద్కు రాగానే సినిమా తీయడం కోసం అనేక వ్యాపారాలు చేసిండు. మరి ఈ సందర్భంగా కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నవీన్ గారు అడిగిన సినిమా నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈరోజు నటి నర్గీస్ దత్ జయంతి. ఈమె 1940 నుండి 1967 వరకు తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించింది. నర్గీస్ దత్ అసలు పేరు ఫాతిమా రషీద్. నర్గీస్ తన కెరియర్ను పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా 1935లో తలాషే హక్ అనే సినిమా ద్వారా, అంటే తన 6వ ఏట నటించింది. ఈ సినిమాలో ఆమె పేరు బేబీ నర్గీస్. ఇదే పేరు తర్వాత స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. తన 14వ ఏట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ సినిమాలో నటించింది. 1940 నుండి 1950 మధ్యలో విడుదలైన బర్సాత్, అందాజ్, ఆవారా, దీదార్, శ్రీ 420, చోరీ చోరీ ఈ సినిమాలు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే. తన ప్రసిద్ధ గాంచిన చిత్రం మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్డ్ అవార్డుకు నామినేట్ చేయబడ్డ జానపద కథా చిత్రం మదర్ ఇండియా. ఈ సినిమాలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు కూడా తెచ్చిపెట్టింది నర్గీస్ దత్ కు. 1958 సంవత్సరంలో సునీల్ దత్ తో వివాహమైంది. ఆ తర్వాత నర్గీస్ సినిమాలలో నటించడం దాదాపుగా మానేసింది. తన ఆఖరి చిత్రం 1967 సంవత్సరంలో రాత్ ఔర్ దిన్ ఈ సినిమా ఈమెకు జాతీయ ఉత్తమ నటి బహుమతిని కూడా తెచ్చిపెట్టింది. మరి ఆమె నటించిన శ్రీ 420 సినిమా నుంచి ఈ పాట మీకోసం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: तू काले लो ये खुला वालू जस पकड़ लिख लो नैना। वाह చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఇవి ఈ ఎల్లటి సింగిడిలోని పాటలు, మాటలు, శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుని పాట

నుండి కార్యక్రమానికి రాత్రి హుషారు 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. నేపాల్ పార్లమెంట్లో నిన్న మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేశారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారత్ రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా జరిగాయి. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2020 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు ఆల్ ఇండియా ర్యాంకులను చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చునని ప్రారంభ అంచనాలు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి రాబోయే 5 రోజుల పాటు కేరళ అంతటా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కెరమరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరా మేళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈవేళ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ ఈవేళతో నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సార్లు సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది.

9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నవ దశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం రచన శ్రీ పివిజి సతీష్ వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి శ్రీ మంచిపగడం నాగరాజు శ్రీమతి టి స్రవంతి సహకారం శ్రీ ప్రభాకర్ జాజులా

0: భక్తి రంజనిలో శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, ఎంవి రమణమూర్తి గారు నుతించిన సూర్యస్తుతి రాగరంజితం చేస్తుంది. ఆ సంగీత సురధార అలా ప్రవహిస్తూ పొద్దుగుంకి ఆపై నడిరేయి సమీపం దాకా కొనసాగుతూనే ఉంటుంది.
1: భావగీతాల జడివాణలు మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

0: భావనాత్మక ప్రసంగాలతో ఆలోచింపజేస్తుంది, అభ్యుదయ ఆలోచనలకు ఆచరణ రూపమిస్తుంది.
1: సమాజం భౌతిక స్థాయిలో అనేక జాతులు, అనేక వర్ణాలు, అనేకమైన స్థితిగతులలో తేడాలున్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక సమూహంగా, ఒక సంఘంగా, ఒక సమాజంగా ఏర్పడినప్పుడు, ఈ సమాజంలో స్వేచ్ఛ గనక లేకపోయినట్లయితే, అంటే పరస్పరము మనస్సు విప్పి మాట్లాడుకోగలిగిన స్థితిని, ఒకరి నుంచి మరొకరు సహాయాన్ని, శక్తిని స్వీకరించగలిగినటువంటి అన్యోన్యమైనటువంటి భావనని స్వేచ్ఛలో నుంచి మాత్రమే పొందగలరు. అలాగే భౌతికంగా ఆర్థిక స్వేచ్ఛ కూడా ప్రపంచానికి కావాలి.
2: ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసి సమాజం మొత్తానికి హితవచనం పలుకుతుంది ఆకాశవాణి.

0: భాష, యాస, భావం అన్నిటినీ మేళవించి వినేవారి మనసులకు హత్తుకుంటుంది. విషయాన్ని బోధిస్తుంది, వివరిస్తుంది, ఆకలింపు చేస్తుంది.
1: రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అంశాల పట్ల సమాజానికి విషయ పరిజ్ఞానాన్ని అందించడాన్ని ఆకాశవాణి తన కర్తవ్యంగా ఎంచుకుంది. దాన్ని తన బాధ్యతగా భావించింది. స్థానికం నుంచి అంతర్జాతీయంగానూ, కుటుంబం మొదలుకొని అంతరిక్షంలోనూ జరిగే విశేషాల్ని లక్షిత శ్రోతలకు వివరిస్తుంది.

0: మరి ఈ మొత్తం ప్రయాణంలో రేడియోకి శ్రోతలకు మధ్య అనుబంధం ఎలా ఏర్పడిందో చెప్పగలరా? ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎలా కలిగిందంటారు?
1: ఎలా అంటే, ఆకాశవాణి కార్యక్రమాల్లో శ్రోతలు కేవలం వినడంతోనే కాకుండా వారు కూడా కార్యక్రమాల్లో భాగం కావడం మూలంగా అన్నది మనం గ్రహించాలి. ఈ అవినాభావ సంబంధమే ఆకాశవాణిని శ్రోతలకు, ఇంకా చెప్పాలంటే జనబాహుళ్యానికి చేరువ చేసింది.
0: శ్రోతల అభిప్రాయాలను ఉత్తరాలు, ఆపై ఈమెయిల్స్, తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటుంది. ఇక అప్పుడు ఇప్పుడు నిర్వహిస్తూ వస్తున్న లైవ్ ఫోనిన్ కార్యక్రమాల ద్వారా ఆకాశవాణి తన శ్రోతలతో నేరుగా సంభాషిస్తుంటుంది.
1: అలా చేరువైన మా ఆకాశవాణి కార్యక్రమాల్లో శ్రోతలైన మీరందరూ మీకు నచ్చిన, మీరు మెచ్చిన వాటిని గుర్తు చేసుకుంటూ మురిసే క్షణాలు వస్తూనే ఉంటాయి. మా చిన్నప్పుడు అని సాగదీస్తూ ఏవేవో జ్ఞాపకాల్ని నెమరు వేసుకోకుండా ఉండలేరు మీరు.
0: ఈ విషయంలో మనందరం చిన్నపిల్లలమైపోతాం. చిన్నారి బాలల పొన్నారి స్వరాలై మురిసిపోతాం. బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వరరచనతో గంతులు వేసి తీరుతాం.

0: ఈ స్వరానికి 90 ఏళ్లు. అవును, భారతదేశంలో రేడియో ప్రవేశించి దేశంలోని వివిధ నగరాల్లో పలు ప్రైవేట్ రేడియో క్లబ్బులు ఒక ప్రక్క స్వతంత్రంగా నడుస్తూ ఉండగా, అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరుతో రేడియో ప్రసారాల్ని వినిపిస్తున్న సంస్థ ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్పు చెంది ప్రభుత్వ ప్రసార వ్యవస్థగా వ్యవహారంలోకి వచ్చింది. అది జరిగింది 1936 జూన్ 8వ తేదీన.
1: అంటే 90 ఏళ్ల కాలం. భారతీయ సాంప్రదాయంలో నవతిపూర్తి ఉత్సవం అంటాం. 90 ఏళ్లు పూర్తయిన వేడుక ఇది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలందరికీ సంబంధించిన విషయాల్ని ప్రస్తావిస్తూ మీ అందరి విషయాలను దేశమంతా చేరవేసే రేడియో సుమా ఇది అనే భావన కలిగించడానికి ఆల్ ఇండియా రేడియో అనే పేరు ఖరారైంది ఆనాడు. ఆనాటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ లిలిత్ ఈ పేరును సూచించడం జరిగింది.
0: శివరంజని రాగంలోని ఈ సంకేత ధ్వనిని మనం దశాబ్దాలుగా వింటూ ఉన్నాం. యూదు శరణార్థిగా భారతదేశానికి వలస వచ్చిన వాల్టర్ కాఫ్మన్ ఆల్ ఇండియా రేడియో సంగీత విభాగంలో సంచాలకుడిగా ఉద్యోగంలో చేరి స్వరపరిచిన సిగ్నేచర్ ట్యూన్ ఇది. ఆకాశవాణి శ్రోతలకు చిరపరిచితమైన స్మృతి ఇది, నోస్టాల్జియా.
1: ఆ జ్ఞాపకాల కిరటాల్లో అలలు అలలుగా చెలరేగే అలాంటి మధురిమల్ని ఆ సమయంలో మరోమారు నెమరు వేసుకుంటున్నాం ప్రతిరోజు. ఈరోజు కూడా 90 ఏళ్లుగా ముద్రిస్తూ వస్తున్న అలనాటి గుర్తుల్ని పరికించి వద్దాం, గతం నుంచి వర్తమానంలోకి ప్రయాణిద్దాం. ఈ కాలగమనంలో రేడియో వేవ్స్ పై నర్తించిన మంత్రముగ్ధ స్వరాలను వినివద్దాం.
0: గుమ్మపాల సౌరభాల్ని స్వరజతుల్లో కూర్చి కుమ్మరించే పాలగుమ్మి విశ్వనాథం గారి

0: కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాలు పలచబడినా ఆ ఆవిష్కరణ కళారూపం మాత్రం కాల ప్రవాహంలో మునుముందుకు వెళుతూనే ఉంటుంది. చంద్రకళలు తరుగుతూ వృద్ధి చెందుతూ ఉండే ఆ వృత్తమే ఆవృతమై క్రమం తప్పక వస్తుంటుంది.
1: తరం నుంచి తరానికి కాలం ప్రవహిస్తున్నప్పుడు
0: కళారూపాలు జ్ఞాపకాలుగా మారిన తరువాత ఆ జ్ఞాపకాలు తిరిగి వస్తుంటే ఉండే మాధుర్యం ఎంతో బావుంటుంది. వడ్డేపల్లి కృష్ణగారి కలం ఈ మాసపు పాటగా, వేదవతి ప్రభాకర్రావు గారి గళంలో అమృతవాహినిగా సాగిన ఓ జ్ఞాపకం

0: కాలగమనంలో 90 ఏళ్ల కాలం అంటే చిన్నదేమీ కాదు. ఆ జ్ఞాపకాలను తట్టిలేపినప్పుడే అనుభవాల లంకె సజీవంగా ఊపిరి లూదుకునేది. ఈరోజు ఫలానా దినోత్సవం అంటూ ఏటికేడాది జరుపుకునే పండుగల విశిష్టత దాగున్నది అందులోనే. పెద్దలు సంపాదించింది పిల్లలకు అందించబడ్డం అంటే ధన కనక వస్తువాహన సంపత్తి మాత్రమే కాదు కదా, సాంస్కృతిక సంపద కూడా వారసత్వంగా అందించబడాలి. గతం వర్తమానాల పొందికైన అల్లికలోనే భవిష్యత్ కాలం ప్రాణం పోసుకుంటుందని పెద్దలంటుండడం మీరు వినే ఉంటారు.
1: గుండె జల్లు మణిపించి జానపద గలసౌరభం వీచి వింజమూరి అనసూయాదేవి సీతగార్ల స్వరధార విన్నాక ఆ మాట మీరు చెప్పకనే చెప్పినట్టు

0: జానపదుల పాటలు నేరుగా వారు కాకుండా ఆకాశవాణి నిలయ కళాకారులు పాడిన తొలి రోజుల నుంచి నేరుగా అటవీ గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ వారు పాడుతుండగా ధ్వని ముద్రణ చేసి తెచ్చి ఆకాశవాణిలో వినిపించిన కాలమూ గడిచి ఇప్పుడు అచ్చంగా జానపద కళాకారులని ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించి వారు స్వయంగా పాడుతున్న వాటిని రికార్డు చేసి ఆపై సమయానుకూలంగా వినిపిస్తున్న రోజుల్లో ఉన్నాం.
1: జానపద సంగీతంలోని ఆ పల్లెపట్టుల పదాలతో జానపద గేయాలు, జానపద కళారూపాలైన చిందు యక్షగానం, ఒగ్గు కథ వంటి పలు ప్రక్రియల్ని ఆకాశవాణి రికార్డు చేసింది. మిద్దెరాములు గారు చెప్పిన ఒగ్గు కథ వింటే ప్రాచీన జానపద కళారూపాలు నేటికీ సజీవమే అని, అవి ఆకాశవాణి శబ్ద భాండాగారంలో శ్వాసిస్తున్నాయని, ప్రతిరోజు శ్రోతలకు వినులవిందు చేస్తున్నాయని మీరు తప్పక గ్రహిస్తారు.
2: అటువంటి ఒక ధర్మావతి ఢిల్లీ దాకా నోమి, దియకంబం ఎత్తి కాశీ దాకా నోమి, కై ముద్ద కలిపి పేదాకా నోమి, పెయకాళ్ళు గడిగి ఓ గురుడు మెత్తలేదు, ఓడిగట్టలేదు, పల గురుడు మెత్తలేదు, పలమీయలేదు. ఈ జన్మ నాకెందుకు, నా భార్య ఎప్పుడేడుతుందో, రాజ్యం నాకెందుకు, దేశం నాకెందుకు, రాజముద్రిక.

0: పదాల పోహళింపుతో సంభాషణలను పోతపోసే నాటక రచయితలను కళాకారులను మనం జ్ఞప్తికి తెచ్చుకోవద్దా చెప్పండి.
1: అర్థమైంది. చిలకమర్తి నరసింహం గారి నవలారాజం గణపతిని బందా కనకలింగేశ్వరరావు గారు రేడియో నాటకంగా మలిస్తే, అందులో బి నాగరత్నమ్మ గారి గడుసుదనం అమాయకపు చమత్కారం, నండూరి సుబ్బారావు గారి విచిత్ర వ్యాఖ్యానం వినకపోతే ఎలా?
2: రే మరి పిల్లకాయలు, మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన వచ్చినట్రా? పోని ఒక్క తెలుగు పద్యం అయినా సరే. రే భద్రాచలం, ఓ పద్యం చదువు దేవుడి మీద.
3: పద్యం అయితే వచ్చుగానండి, అర్థం తెలియదండి.
2: అర్థం తెలియదండి, ఓడి పెత్తావా? అర్థానికే నే చెబుతా లేరా, నువ్వు పద్యం చదువు.
3: శ్రీ రఘురామ
2: ఓరి పెత్తావాళ్ళారా, ఈ పద్యానికి అర్థం తెలియదుట్రా. అతి తేలిక. శ్రీరాముల వారు
3: చారు,
2: వీడు ఘాట్లో పడుతున్నాడు. కొన్నాళ్లు ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నారట్రా.
3: తులసీదళరామ
2: అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గనక, వింటున్నారా, తులసి ఆకులు వేసి చారు పొంగించారట అక్కడ. ఎలాంటి పద్యానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి, అర్థం క్షణంలో చెప్పేస్తాను.
4: రావులు వారు చారు కాపించుకోవటం ఏమిట్రా? కాపించుకుంటే మాత్రం చారులో ఇంగు వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు, మిరియాలు ధనియాలు వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, కాని తులిశాకులు వేసుకుంటారట్రా.
0: మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, మాటల పాటలతో పది లంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.
1: వింటున్నాం. భారతీయ సంస్కృతిలో ఆకాశవాణి అంతర్లీనంగా అల్లుకుపోయింది. భాష, కళలు, విజ్ఞాన అంశాల భాండాగారంగా నిలిచింది ఆకాశవాణి. పూర్వకాలపు కళాకారుల సృజనలోని సౌందర్యాన్ని ఆకాశవాణి ఒడిసిపట్టుకుంది. సామాజిక విషయాల్లోని వైజ్ఞానిక అంశాల్ని ధ్వని రూపంలో ముద్రించి దాచిపెట్టింది ఆకాశవాణి.
0: ఇందాకనే మనం చెప్పుకున్నట్టుగా ఆనాటి సంగతులు ఈనాటి తరానికి అందివబడాలి. రాబోయే రోజులకు తగినట్టుగా వారిలో మనోవికాసం కలుగుతుందనేది సత్యం. కలసి పాడుదామంటూ సామూహిక గేయ శిక్షణా కార్యక్రమాన్ని చిరకాలం నిర్వహించిన మహాభాష్యం చిత్తరంజన్ గారి బృంద గానాలతో స్వరం కలిపిన పిల్లలు మీలోనూ ఎందరో ఉంటారు.

జీవన విధానాలు, ఆచార వ్యవహార సాంప్రదాయాలన్నింటినీ ఒద్దిగ్గా ప్రోగుచేసి సమయ సందర్భాలను బట్టి వెల్లడిస్తూ ఉండాలనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారు, సందేహమే లేదు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ ఆకాశవాణి చేసింది కూడా అదే.

0: ఇక్కడో విశేషం ఉంది. ఈ సామూహిక గేయ శిక్షణ కార్యక్రమం కూడా నేషనల్ హార్మోనీ అంటే జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒక నెల మొత్తం ఒకే పాటను గానం చేసేవి.
1: ప్రాంతీయ భాషల్లోనే పిల్లలకు నేర్పించి దాని భావం వివరించి బృందగానంగా పాడి వినిపిస్తూ ఉంటే రేడియో ముందు కూర్చొని ఆ పాట మొత్తం వ్రాసుకుని రేడియోలోని పిల్లలతో కలిసి పాడిన శ్రోతల్లోని పిల్లల తరం ఇప్పుడు పెద్దవాళ్లై ఆ జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటున్నారు.
0: తెలుగేతర భాషల గేయాలైనా సరే, అది కదా జాతీయ సమైక్యత. ఆ బంధం వేసింది ఆకాశవాణియే కదా.
1: నిజమే, భారతీయ సాంస్కృతిక వారసత్వ ప్రతీకలు పలు రూపాల్లో ఉండొచ్చుగాక, అచ్చమైన కరదీపిక మాత్రం ఆకాశవాణియే. పలు భాషల, పలు ప్రాంతాల, పలు సంస్కృతులను ఒక్కటిగా కలుపుతుంది ఆకాశవాణి.
0: అవును, ఒక్కటిగా కలిసిన ప్రజల ఐక్యతా స్వరమే దేశ ప్రగతికి పెట్టని కోట. ఒక్కటైన వారందరి సామూహిక పదఘట్టనలే పుట్టిన గడ్డకు రక్షణ కవచం. ఆ సమూహంలో అభిప్రాయాలు వేరైనా గాని, ఒకవేళ ఒంటరివైనా గాని, నీ దారి విడవకు, నీ లక్ష్యం మార్చుకోకు.

అని ప్రబోధించిన విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచనను అదే భావంతో తెలుగు చేసి స్వరాలు కూర్చిన బాలాంత్రపు రజనీకాంతరావు గారి బాణీ ఎం శాంతాచారి గారి గళంలో ఆకాశవాణిలో వినిపిస్తూనే ఉంటుంది.

0: ఇప్పుడు చెప్పండి, అజరామరమైన ఇటువంటి గీతాలు మనిషిలోని మనీషికి మేలుకొలుపు పాడతాయని మీరు అంగీకరిస్తారు కదా?
1: ఆహా, తప్పక అంగీకరించాల్సిన విషయమేది. మన ఆకాశవాణి విషయానికొస్తే ఇది శబ్ద భాండాగారం.
0: అర్థమైంది. అంటే గుర్తుంచుకోవాలనే కదా. నిజమే, వినికిడి తక్కువై చూడ్డం ఎక్కువైతే మనిషి మెదడుకు పని తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. వినడం మనోవికాసానికి మార్గమని చెప్పగలిగితే అద్భుతమే జరుగుతుందనిపిస్తోంది.
1: సమాజ హితాన్ని కాంక్షించే సాహిత్య రంగానికి రేడియో చేసిన సేవ అసామాన్యం. సాహితీవేత్త, రేడియో ప్రయోక్త అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు 2017 నాటి ఆకాశవాణి సదస్సులో చెప్పిన మాటలు మనం మళ్లీ వినాలి. వారి సహృదయ ఆకాంక్ష కూడా వారి మాటల్లోనే విందాం.
2: దక్షిణాదికి తొలిసారిగా 1938లో మద్రాసులో రేడియో కేంద్రం ఏర్పాటైంది. అప్పటి పాలన బ్రిటిష్ పాలన. అప్పుడు మన ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చేరి ఉంది. అందువల్ల రేడియో వ్యవస్థ ద్వారా తొలి రోజుల తెలుగు కార్యక్రమాలు మద్రాసు నుంచి ప్రసారమే. ఒకసారి ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుగు జాతి అదృష్టం కొద్దీ తెలుగు కార్యక్రమాల వ్యవస్థను దిద్ది తీర్చిన వ్యక్తులు సమర్థులు, సహృదయులు, కళా సాహిత్యాల పట్ల అపార గౌరవం కలిగిన వాళ్లు. ఎక్కడెక్కడ రచయితల్ని, గాయకుల్ని, నటుల్ని ఆహ్వానించి అతిశయోక్తి కాదు, అక్షరాల అద్భుత కార్యక్రమాలు రూపొందించిన వాళ్లు. రేడియో ద్వారా సాహిత్యాన్ని శ్రోతలకు అందజేసే ప్రయత్నం సాఫల్యం రెండు అంతర్వుల్లో జరిగింది. ఒకటి, రేడియో కేంద్రం లోపల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సాహిత్యవేత్త

0: కృషి. రెండు, బయటి నుంచి వచ్చి కార్యక్రమాల కోసం తమ రచనల ద్వారాను ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారాను వివిధ రచయితలు చేసిన కృషి. నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది. కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష, సృజనాత్మక నైపుణ్యం వెలసిల్లి సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ విభవం సంఘటిల్లాలని ఆశిస్తున్నాను.
1: కాలం గడిచే కొద్దీ మార్పులు సహజం, వ్యవస్థల మధ్య పోటీ సహజం, తరం నుంచి తరానికి అభిరుచుల్లో వ్యత్యాసం రావడం సహజం. సాంకేతికతలో వృద్ధి వల్ల విజ్ఞాన శాస్త్రం పలు దిశల్లో వికసించడమూ సహజం. ఈ సహజత్వాలన్నీ అభిలషణీయాలి కనుక మార్పులు సంభవించే సంధికాలంలో నైపుణ్యంగా మెలకువలు అందిపుచ్చుకుంటూ తనను తాను కొత్త అవతార్లోకి పునఃసృజన చేసుకుంటూ శ్రోతలను అలరించడానికి ఆకాశవాణి సంసిద్ధమవుతూనే ఉంటుంది.
2: అయితే ఈ నవ్యతను గ్రహించడానికి శ్రోత కూడా మానసికంగా సిద్ధం కావాలి. కారణమేమంటే ఇది శ్రవ్య మాధ్యమం కాబట్టి వినేవారి మానసిక ప్రయత్నం లేకుండా చెప్పేవారు చెప్పుకుంటూ వెళితేలా అనే ప్రశ్న పుడుతుంది. రేడియో ద్వారా సైన్స్ను ప్రజలకు చేరువ చేయడం ఆసక్తికరంగా ఉండాలని చెప్తూ రేడియోలో సైన్స్ కార్యక్రమాల ప్రయోక్త కెబి గోపాలం గారు 2017 నాటి ఆకాశవాణి సదస్సులో తమ ప్రసంగంలో చేసిన ఈ ప్రస్తావన, రేడియో కేంద్రం చేసిన ప్రయత్నాలు ఈ సందర్భంగా మళ్లీ విందాం.
3: నీటితో ఉక్కును కోస్తున్నారు తెలుసా అంటే అవునా అనిపిస్తుంది. నీళ్లను ఆ స్పీడ్ గా జెట్ లో పంపించి ఉక్కు పలకలను కోస్తున్నారు షిప్ యార్డ్ లో. చూస్తే అద్భుతం అర్థమవుతుంది. అంతేగాని ఆ సంగతి రేడియోలో వివరించడం ఎట్లా? అసలు ముందు ఆ సంగతి వినడానికి శ్రోతను సిద్ధం చేసేదెట్లా? రేడియోలో సైన్స్ అన్నది కష్టం సులభం. ఒక విషయం గురించి వరుస ప్రసంగాల ద్వారా చాలా సంగతులు శ్రోతలకు అందిస్తే చివరకు ఆ అంశం గురించి కొంతైనా అవగాహన మిగిలి ఉంటుంది. సైన్స్ పాటలు రాసి పాడించాము. రేడియో ద్వారా ఎంతో సైన్స్ సాహిత్యం గొప్పగా పుట్టింది, అప్పటి శ్రోతలకు అందింది. ఆలోచింపజేయగలిగితే, ఆసక్తిని రేకెత్తించగలిగితే సాహిత్యం ప్రయోజనం అందినట్టే లెక్క. ఆ రకంగా సైన్స్ సాహిత్యం రేడియో ద్వారా ఇతరత్ర తన కృషి తాను చేస్తున్నది చేసింది.
1: విన్నారు కదా, రేడియో వింటున్న వ్యక్తి విషయ నిపుణుడు కావచ్చు, అక్షరాస్యతకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు. వినడం వినకపోవడం అన్నది వారి వారి సమయానుకూలతలను బట్టి సహజాసక్తిని బట్టి ఉంటుంది. కాని ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పగలిగే చాతుర్యమే రేడియో కార్యక్రమాల్ని శ్రోతలకు చేరువ చేస్తుంది, చెవి ఒగ్గి వినేలా చేయగలుగుతుంది.
2: ఈ కనిపించని స్వరం వినిపిస్తూ చేసే మాయాజాలం ఇదే. ఆ జతులు, ఈ గతులతో అల్లుకున్న అభినయాల్ని అంతే అందంగా వినిపిస్తోంది ఆకాశవాణి. ఉద్దండులైన కళాకారుల గళాల్ని వినిపిస్తుంది, వర్ధమాన కళాకారుల్ని పరిచయం చేస్తూనే ఉంటుంది.
1: ప్రతి ఉదయం వినవచ్చే భక్తిరంజనిలో శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో నారాయణ తీర్థ తరంగం.

ఆకాశవాణిలో మాత్రమే వినవచ్చే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు.

0: అరుదుగానే అయినా మనం విన్న ఆ స్వర సంతకాల్ని మళ్లీ మళ్లీ వినిపిస్తుంది మీ ఆకాశవాణి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోనూ రేడియో పలుకుతోంది.
1: రేడియో తన బాధ్యతలు విస్మరించలేదు. భారతదేశంలో ప్రజాసేవా ప్రసార మాధ్యమంగా ఉన్న ఆకాశవాణి తన బాణీ వీడలేదు.
0: పొలం పనులు, పాడి పంట, వ్యవసాయ సూచనలు, ఇల్లు వాకిలి వంటి వ్యవసాయ గృహ విజ్ఞాన కార్యక్రమాలతో పొలాల్లోని రైతు సోదరులకు, పశు పోషకులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వినిపిస్తూ వస్తున్న ప్రసంగాలు లైవ్ ఫోనిన్ కార్యక్రమాలతో ఆకాశవాణి పొలంబడినే నిర్వహిస్తోందని మీకు తెలుసు. అవును, రేడియో రైతులకు పాఠశాలగా మారింది.
1: నేటితరం సాంకేతిక సాధనాల ఉరువడిలో రేడియో వినడాన్ని తగ్గించిందన్నది వాస్తవం. రేడియోకు పునర్వైభవం ఎప్పుడంటూ కొంత చర్చ జరుగుతుండడం మీరు వినే ఉంటారు.
0: ఇక్కడ వినడం లేదంటే అర్థం రేడియో నడక ఆగిందని కాదు. రేడియో ప్రతిభను గుర్తించేలా, రేడియో ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా, రేడియో ప్రయోజనాన్ని గ్రహించేలా ఈ కాలం వారికి పదే పదే తెలియజెప్పాలి. ఒక ఉత్పత్తిని, వ్యక్తిని లేదా సేవను తన సమకాలికుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశమే సదరు సంస్థ యొక్క ప్రత్యేక లక్షణంగా ఉండాలి. అదే దాని యూనిక్ సెల్లింగ్ పాయింట్, యుఎస్పి. వ్యాపారంలో అయినా సేవారంగంలో అయినా ఈ సూత్రం వర్తిస్తుంది.
1: జనరంజకంగా రేడియో కార్యక్రమాలను రూపొందిస్తూ ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదలాయింపు చేస్తూ ముందటి తరం దారులను మరింతగా విస్తృతం చేసుకుంటూ సంక్షేమ వాణిని వినిపిస్తూనే ఉంది ఆకాశవాణి. ఆ దారిలో కొత్త శీర్షికలతో ఇది మన చట్టంలో నిపుణుల ద్వారా న్యాయ చట్ట సంబంధ విలువైన సమాచారం.

0: సుపథంలో సామాన్యుని విజయగాథల స్ఫూర్తిదాయక పరిచయాలు.
1: సుపథం ఇది సామాన్యుని సాఫల్య కథనం.
2: సుపథం
0: ఆరోగ్య జీవనంలో వైద్యుల చేత వైద్య ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూనే
2: ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం.
0: వినసొంపైన వ్యాఖ్యానంతో పసందైన మధురిమ గీతాలు వినిపిస్తూ బాతాఖాని అంటూ నింగి నేలకు మధ్యనున్న కబుర్లెన్నో చెప్తోంది, శ్రోతలను అలరిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆ ప్రత్యేక లక్షణాలను సింహావలోకనం చేసుకుంటూ ఉండడానికి ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానపు కార్యక్రమాల్లో పలు విశేషాలను ఎంచుకుని మీకోసం వినిపిస్తున్నాం. ఈ ప్రయాణ ప్రణాళికలో బడలిక అనేదే లేదు. ఆకాశవాణి ప్రయాణం నిండా ఉన్నది మీరే. మీరు విన్న కార్యక్రమాలే, మీరు మెచ్చిన విశేషాలే, మీకు ప్రయోజనం కలిగించే సమాచారమే, మీకు ఉపకరించే వార్తాంశాలే ఇవన్నీ.
0: వార్తల విషయంలో రేడియో విశ్వసనీయతకు అద్దం పట్టిన విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. గంట గంటకు వినిపించే ముఖ్యాంశాలు. మూడు పొద్దుల్లోనూ వినిపించే ప్రాంతీయ వార్తలు. ఆ వేళల్లోనే వినిపించే జాతీయ అంతర్జాతీయ వార్తలు. వీటిని వినేందుకు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కార్లలో ప్రయాణించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ వృత్తుల వారు ఆ సమయానికల్లా రేడియోను ట్యూన్ చేసుకుంటున్నారు.
3: రేడియో వార్తల పట్ల నమ్మకానికి ఇదొక తార్కాణం. ఒకప్పుడు వారం వారం వినిపిస్తూ వచ్చిన

0: వార్తావాహిని ఇప్పుడు లేదు, కానీ ప్రస్తుతం కొన్నాళ్లుగా కరెంట్ అఫైర్స్ వినిపిస్తున్న సంగతి మీరు గమనించే ఉంటారు. రేడియోలో వార్తలు, రాత్రిపూట ఢిల్లీ కేంద్రం నుండి వినవచ్చే స్పాట్లైట్, ప్రతివారం వినిపించే కరెంట్ అఫైర్స్ వంటి కార్యక్రమాలు విని విజ్ఞానవంతులై జాతీయ స్థాయి ప్రభుత్వ సేవలకు ఎన్నికైన అనేక మంది ఆకాశవాణి శ్రోతలు ఇప్పుడు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారంటే రేడియో కార్యక్రమాల విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.
1: ఆకాశవాణిలో మహిళా కార్యక్రమాలు ఒక ప్రత్యేకం. వారి ఆరోగ్యం గురించి, వారిలోని సాహితీ సృజన, వారిలోని వ్యాపారవేత్తలు, వారిలోని శాస్త్రవేత్తల్ని బహుముఖంగా పరిచయం చేయడం విశేషం. రేడియో అన్నయ్య అక్కయ్యల తర్వాత పిల్లల కార్యక్రమాలు చేస్తూనే వనితాలోకంలో మహిళా కార్యక్రమాల బాధ్యత నిర్వహించిన తురగా జానకీరాణి అక్కయ్య గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ,
2: బలము, శక్తి, ధైర్య సాహసాలు అనేవి మూడు విలక్షణమైన అంశాలు. ధైర్య సాహసాలకు అలవాడు పురుషుడే, క్రియాశీలత పురుషునికే సాధ్యం. పోరాడి విజయం సాధించడం, శారీరక జవసత్వాల ప్రదర్శన పురుషుని నిరంతర శక్తికి తార్కాణాలు. ఈ పనులు చేయలేని వారు కనుక స్త్రీలు అబలలు అనేది లోకభావన. కార్యసాధనకి శక్తి అవసరం. మరి కరుణకు, ప్రేమకు, వేదనను సహించడానికి సహనశక్తి అవసరం. ఆ శక్తి ఎంత తీవ్రమో, ఈ శక్తి అంత ప్రగాఢమో. ఓరిమిని చూపడానికి అత్యంతమైన సాహసం ఉండాలి. అసమాన సహన శక్తికి ప్రతీకలైన స్త్రీలు మానవాళిని సృజించి పెంచి ముందుకు నడిపించడానికి కారణమవుతున్నారు, సాధనమవుతున్నారు.
0: ఇక్కడ విశేషం ఏంటంటే, శబ్దం సదరు శ్రోత మనసులో ముద్రించే ప్రభావ తీవ్రతను గురించి చెప్పటమే. శబ్దం కలిగించే ప్రభావం చాలా ఎక్కువని చెప్పడమే. ప్రముఖ రేడియో నాటక ప్రయోక్త, వక్త, రచయిత, చలనచిత్ర నటుడు అయిన గొల్లపూడి మారుతీరావు గారు 2017 నాటి రేడియో సదస్సులో మాట్లాడుతూ,
3: ఇక రేడియో నాటకం ప్రయోక్తకి సవాలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి కొండొకచో ఇన్స్టింక్ట్ చాలు, కానీ నాటక శ్రోతకి అదెంత ప్రాథమికమైనా కొంత ఇంటెలిజెన్స్ కావాలి. అరిస్టాటిల్ ప్రతిపాదించిన మూడు యూనిటీలు, టైము, స్పేసు, యాక్షను కేవలం శబ్దం ద్వారానే ప్రతిపాదించాలి. పాత్రల స్వభావాలు, వయస్సు, సన్నివేశం, జరిగే స్థలం, పాత్రల వయస్సులు, వారి ఆవేశాలు, హావభావాలు వెరసి అన్నిటికీ ఊతం కేవలం శబ్దం. ఇది యూనిడైమెన్షనల్ మాధ్యమం, జరపాల్సింది మల్టీడైమెన్షనల్ కార్యం. రేడియో నాటకం సరాసరి శ్రోత ఆలోచనకి నిచ్చెన వేసే ప్రక్రియ. అంటే ప్రయోక్త కృషికి శ్రోత ఇనిషియేటివ్ ని అనుసంధించే ప్రక్రియ. ఇది కేవలం ప్రాథమిక దశలో దమ్మున్న ప్రయోక్త, మాధ్యమాన్ని ఆయుధాన్ని చేయగలిగిన ప్రయోక్త చేతిలో ఆలోచనను పదను పెట్టగల శ్రోత మరబొమ్మ అవుతాడు. ప్రయోక్త చావ కొద్దీ మర తుపాకీ కూడా కాగలడు. ప్రసారం ఒక ఆయుధం కాగలదు, ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించగలదు. ఇది దృశ్యానికి దక్కని, కేవలం శ్రవణ ప్రక్రియకు మాత్రమే దక్కే అదృష్టం.
1: విన్నారు కదా, ఈ పద్ధతి నాటకానికో సంగీతానికో మరో ప్రసంగానికో పరిమితం కానే కాదు, ఆకాశవాణి కార్యక్రమాలన్నింటికీ వర్తించే సూత్రం. ఒక మాటను మరుపురానిదిగా చేయడం అనే శక్తి కలిగిన ధ్వని మాధ్యమం ఆకాశవాణి.
0: నాటకం అని అన్న తర్వాత రేడియో నాటకం గురించిన ప్రస్తావన మళ్లీ ఎప్పుడొస్తుందా అని చూస్తుంటే ఇదిగో ఇప్పుడొచ్చింది.
1: ఇంతకీ ఏం చెప్పాలని?
0: కవులు చెప్పిన మాటే, కావ్యేషు నాటకం రమ్యం అని అన్నారు కదా. వాచికం, ఆంగికం కలిసిన అభినయ కళ నాటకం. దానిని ఆకాశవాణిలో శ్రవ్య నాటకంగా వినిపించడం, మెప్పించడం నల్లేరు మీద నడకైతే కాదు. అయినా సరే రేడియో నాటకాలు ఆ నైపుణ్యాన్ని వశం చేసుకున్నాయి, ఖ్యాతిని అందుకున్నాయి.
1: టైమ్ మెషిన్ స్ఫూర్తితో కె చిరంజీవి గారి రచన నిర్వహణలో ప్రసారమైన కాలయంత్రం నాటకం ఆనాటికి 25 తర్వాతి ప్రపంచాన్ని ఊహిస్తూ రూపొందించబడింది. సంభాషణలు సరే, కాలంలో ముందుకు ప్రయాణించేందుకు శ్రోతలను కూడా వెంటబెట్టుకుని వెళ్లేలా సౌండ్ ఎఫెక్ట్స్ ని ఉపయోగించిన విధానం అప్పటికి సరికొత్త ప్రయోగమే.
0: ఒక విధంగా ఇది దార్శనికతే. మీరు శ్రద్ధగా వినవలసినవి నాటకంలో ప్రస్తావించబడిన వాతావరణం కోసం కృత్రిమంగా సృష్టించబడిన సంగీతం, ఇతర ధ్వనుల్ని.
4: నువ్విప్పుడు నీ భవిష్యత్తులోకి తొంగి చూడబోతున్నావు. అంటే ఫలానా సంవత్సరంలో ఫలానా తేదీన ఫలానా సమయానికి నువ్వెక్కడ ఎలా ఉంటావో అది దృశ్యమానం అవుతుంది. ఆర్డర్ లీడర్స్ టు ద ఫ్యూచర్ స్పాట్
5: AD 2007, March 8th, 09:30 hours, 09:30 hours. Order.

0: We landed here at the stroke of 9:30 in the morning, my dear friend.
1: అది ధ్వని మాధ్యమం తాలూకు ప్రతిభ మాత్రమే కాదు, శ్రోతలపై అది చూపించే బలీయమైన ప్రభావం కూడా.
2: ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం కదా, మీరు సంగతి గమనించే ఉండాలి. రేడియో కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తాం సరే, ప్రసారమైన వాటి లక్ష్యం లేదా గురి ఏమిటో చెప్పగలరా?
1: ఏ కార్యక్రమమైనా వినేందుకు శ్రోత ఉండాలి, అప్పుడే సదరు కార్యక్రమానికి ఫలితం దక్కుతుంది.
2: ఆ గొప్ప ఫలితం పిల్లల కార్యక్రమాల విషయంలో ఒకరికి ఇద్దరు శ్రోతలు ఆకాశవాణికి ఖాయంగా లభించారు. అవును, ఏ కార్యక్రమమైనా దానికి కనీసం ఒక శ్రోత ఉండటం ఖాయం. అయితే పిల్లల కార్యక్రమాలకు వాళ్ల అమ్మా నాన్న ఇద్దరు శ్రోతలు ఉండటంతో వినేవారి సంఖ్య రెట్టింపయింది. ఇదంతా పిల్లల కార్యక్రమాల ప్రసారాలు మొదలు పెట్టినప్పుడే జరిగిన ముచ్చట.
1: మొన్న మొన్నటి వరకు వండిన బాలవాణితో సహా ఇప్పటికీ కొనసాగుతున్న బాలానందం. బాల వినోదం. ఆంగ్లంలో వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమాలు పిల్లలందరికీ గొప్ప అనుభూతిని ఉత్సాహాన్ని అందిస్తూనే ఉన్నాయి.
2: పిల్లల కార్యక్రమం అనగానే చెప్పుకోవలసింది న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి దంపతుల గురించే. బాలానందం కార్యక్రమాలకు అదే పేరుతో స్థాపించబడి నేటికీ నిర్వహించబడుతున్న సంస్థకు వారు వ్యవస్థాపకులు. వారి ముద్రతోనే పిల్లల కార్యక్రమాలు ఆకాశవాణిలో చిగురించి పల్లవించాయి. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలుగానే వారందరికీ సుపరిచితులు. రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు రాసిన ఈ పాటలోని హాయిని, నిర్మలత్వాన్ని ఆస్వాదించండి.

0: ఏతావత మనం గ్రహించాల్సిన సంగతి ఒకటి ఉంది. మనమంతా ఒక్కటే అనే భావనని చిన్న వయసు నుంచే మదిలో బీజంగా నాటితే అది వారితో పాటు పెరిగి పెద్దై దేశాభివృద్ధికి తోడ్పడతారనేది అంతఃసూత్రం.
1: ఆ భావన పేరు దేశభక్తి అనండి, జాతీయ సమైక్యత అనండి, మాతృ వందనం అనండి.

అనేది మన సమైక్య నినాదం కావాలని బోధ చేసింది, చేస్తూనే ఉంటుంది మన ఆకాశవాణి. ఈ విషయంలో మాత్రం ఎలాంటి తడబాటు, తత్తరపాటు, తొందరపాటు లేకుండా

0: కాబట్టి తరం నుంచి తరానికి దూరం పెరిగే కొద్దీ పలుచనయ్యే జ్ఞాపకాల్ని ప్రోధి చేసి బంధాన్ని చిక్కబరిచే రెండు జ్ఞాపకాల మధ్య వారధి నిర్మిస్తూ అనుభూతుల్ని పంచుతూ అనుబంధాల్ని దగ్గర చేసే వేడుక ఈ 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవం. ఎన్నాళ్లైనా గాని మనుషుల మధ్యనైనా వ్యవస్థలతో అనుసంధానమైన ఆకాశవాణి తీరు మాత్రం అది.
1: ఆనాటి కళాకారులు కాలనియమం ప్రకారం భౌతికంగా నిష్క్రమించవచ్చు, వారి కలం గళం మాత్రం ముందుతరం వారికి వారసత్వంగా ఉండిపోతాయి. శారదా అశోకవర్ధన్ గారి రచనలో లలితగీతం ఒకటి విందాం.

0: మనిషి శరీరంలోని 72,000 నాడుల్ని ప్రాణశక్తితో నింపి జాగృతం చేసే శక్తి సంగీతానికి ఉందని సంగీతజ్ఞులు చెప్పారు. అలాంటి సంగీతానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాలు చేసిన చేస్తున్న సేవ శిఖరాయమానం కనుకనే ఇలాంటి మధురాతి మధుర సంగీతాన్ని వినగలుగుతున్నాం.
1: రేడియోలో చెప్పేది శ్రోతకు హృదయంగా అనిపించడం ముఖ్యం. ఎక్కడ ఎక్కువ చెప్పాలి, ఎక్కడ తక్కువ చెప్పాలన్నది తెలియడం ముఖ్యం. కథ, కథానిక, నవలా పఠనం, కవితాగానం, ప్రసంగం, గేయం, గీతం, పాట, మాటలతో సహా ప్రతిదీ పలుమార్లు పరిశీలించుకోవడం అవసరం. కథల విషయంలో త్రిపురనేని గోపిచంద్ గారు చెప్పింది కూడా అదే. జీవభాష వాడాలి, సరళంగా పలకాలి, ఆడంబరాలు లేకుండా తేలిగ్గా కథ చెప్పాలంటారు ఆకాశవాణి ప్రయోక్త గోపిచంద్. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుందనేది వారి భావం.

0: ఆ సంఘటన సంతోషాన్నిచ్చేదైతే ఓహోహో అంటారు, భలే భలే అంటారు, ఇంకా చాలా అంటారు. విచారాన్ని కలిగించేదైతే అను అయ్యో అను జాలిపడతారు. రచనకు పునాది కూడా ఇటువంటిదే అని నా విశ్వాసం.
1: అంటే ఈ లెక్కన భాష, భావం, భావ ప్రకటన, శ్రోతలపై చూపే ప్రభావం తాలూకు బలిమి మనకు అర్థమవుతోంది. లెక్క మారితే విషయం మారకపోవచ్చుగాక, ప్రభావం పలుచన కావచ్చు.
2: అవునవును, రోటి పచ్చడికి మిక్సీ పచ్చడికి రుచిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది మరి.
1: ఓహో అంతేలే, కూసింత హాస్యం కూడా జోడిస్తేనే ఏ ప్రసంగానికైనా ఏ రచనకైనా రుచి పెరుగుతుంది, స్వర రుచి అమరుతుంది, శ్రవణ మాధుర్యం అబ్బుతుంది.
2: జనజీవితాలతో మమేకమైపోయిన ఎన్నో విషయాలను పునశ్చరణ చేసుకుంటున్న ఆకాశవాణి ద్వారా క్రిందటి తరం పెద్దవారిని, ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంటున్నామంటే మన తరం గౌరవాన్ని మరింతగా పెంచుకుంటున్నామనే అర్థం. ఇహ ఇందులో మరో వాదనే లేదు, అలా కాదేమో అనే బెంగా లేదు.
1: బెంగా వద్దు, బెదరును వద్దు, పాలగుమ్మి గారి పాట వింటే చాలు.

0: ప్రజల జీవిత గమనాన్ని ప్రభావితం చేసే సమాజాలు, సంస్కృతి వారసత్వాలు, చారిత్రక ఘనతలకు విలువ అప్పటికప్పుడే కాదు, ఎల్లకాలము ఉంటుందనడానికి ఆకాశవాణి కార్యక్రమాలు కూడా విలువైన ఉదాహరణలే అని చెప్పుకోవడం కూడా గర్వకారణమే.
1: ప్రజల ప్రమేయం గురించి పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నట్టు అంటే, ఇంతకు మునుపు పలు సందర్భాల్లో జరిగినట్టే ఇప్పుడు కూడా 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా ఈ ఉత్సవ సందర్భం కోసం తగినట్టుగా చేసే కార్యక్రమాల నిమిత్తం సరికొత్త సిగ్నేచర్ ట్యూన్లను సృజించి ఇమ్మని దేశ ప్రజల్ని కోరింది ఆకాశవాణి. ప్రజల భాగస్వామ్యం

0: న్యాయాన్ని కోరడం అంటే వారిని మమేకం చేసుకోవడమే.
1: అలా చేస్తూనే భాషకు ఆకాశవాణి చేసిన అమోఘమైన అసమానమైన సేవ అక్షరాల్లో పేర్చడం మొదలు పెడితే ఆకాశమంత ఎత్తవుతుంది.
0: మానవుడిని కేంద్ర బిందువుగా చేసుకుని మానవ ప్రగతికి మూల కారణంగా అతడిని నిలిపినప్పుడే సమాజ శ్రేయస్సు నిలుస్తుందనేది సామాజికవేత్తల నిఖచ్చైన అభిప్రాయం. వ్యక్తుల్లో అలాంటి వ్యక్తిత్వ నిర్మాణానికి ఆకాశవాణి తన ప్రయత్నం చేస్తూనే ఉంది.
1: ఇంతకీ మనం ఒక విషయం చెప్పుకోనేలేదు.
0: మనం అక్కడికే వస్తున్నాం. ఓ పాట పుట్టాలంటే దానికో సందర్భం ఉండాలి. ఆ సందర్భానికి తగిన సాహిత్యం కావాలి. ఆ సాహిత్యాన్ని ప్రకటించడానికి తగిన సంగీతం సిద్ధమవ్వాలి. అంతా చేశాక శ్రోతకు వినిపించడానికి అనౌన్సరుండాలి. వీటన్నిటి పట్ల కనీసపు అవగాహన కలిగిన ఆ ఉద్ఘోషకుని వాక్కు ఆ పాట పట్ల శ్రోతకు ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తుంది. అంతటి అవగాహనతో ఆ అనౌన్సర్ని సంసిద్ధం చేసేందుకు కార్యక్రమ రూపకర్తలు, పర్యవేక్షకులు, సంచాలకులు పనిచేస్తారు. సాంకేతిక సిబ్బంది దన్నుగా నిలుస్తారు. చివరిగా ఇందరి ఆలోచనల్ని, భావాల్ని తనదైన స్వరంతో, స్వరంలోని విరుపుతో, విషయంలోని స్వభావాన్ని ప్రకటించడంలో నేర్పరితనం కలిగి ఉండాలి.
1: అంటే ఆకాశవాణిలో అనౌన్సర్ ఓ ఆల్కెమిస్ట్ గా పనిచేయాలి. ఆ రసవిద్య వంటబడితే,
0: స్వర విద్య వంటబడితే ఆకాశవాణికి, ప్రజలకు ఒక అనుసంధానకర్త అవుతారు.
1: కొందరివి స్వరాలు, మరికొందరివి వాద్యనాదాలు.
0: స్వరాల్లో కొన్ని మేఘనాదాలు, కొన్ని శ్యామఖంఠాలు, కొన్ని నర్తన ప్రియాలు, కొన్ని కలధ్వనులు, కొన్ని కలవాపిలు.
1: ఇది చిరకాలం సాగిపోయే స్వరధార,
0: చివరి గమ్యమంటూ లేని రహదారి,
1: ఎదలో మిదిలే భావవీచికల మేలు జలతారు,
0: విజ్ఞాన వినోదాల బాట,
1: మనసులుమిచ్చే మాటపాటల పల్లకి,
0: సవ్వడి చేస్తూ స్వర ఝరులపై తేలియాడుతూ వినిపించే వికాస తరంగిణి.
1: ఇది ఆకాశవాణి.

0: తొంభై ఏళ్ల పాటు మనం విన్న వాటిని 90 రోజుల్లోనూ 90 గంటల్లోనూ 90 నిమిషాల్లోనూ శాంతం గుర్తు చేసుకోలేము. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని దాచుకున్న వారిని తరచుగా ఈ మధ్య 90s కిడ్స్ అంటున్నారు కదా. ఏం ఆ గిలిగింత ఇప్పుడున్న మీకు వద్దా? మీ తర్వాత వారికి అందివద్దా? మేం మిలీనియం కిడ్స్, మేం జెన్జీ అని చెప్పుకుని జెన్ జీ ప్లస్ కాలంలో చెప్పుకోవడానికి కావలసిన జ్ఞాపకాల్ని ఇప్పటి వాళ్లకి ఇవ్వాలి కదా. భావితరానికి పునాది వర్తమానమే కదా.
1: అందుకే మీరు ఇంతవరకు విన్నది ఓ భావచిత్రం, స్వభావ చిత్రం, స్వరభావ చిత్రం, మనోభావాల మనసు చిత్రం, అనుభూతులు అల్లుకున్న జ్ఞాపకాల బరువు చిత్రం.
2: నేను అక్షరాలకు భావనాశక్తిని జోడించినాను. నేను భావ ప్రకటనకు శబ్దరూపమై వ్యాపించినాను. నేను అశరీరవాణి, నేను ఆకాశవాణి.
3: మీరింతవరకు నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురువు గొప్పదానాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక సంస్కృత సుభాషితాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారని, మరికొందరు ఆ జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులకు బోధించడంలో నిపుణులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మ నైపుణ్యం, ఇతరులకు బోధించే నైపుణ్యం కలిగిన వారు ఉపాధ్యాయుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠులైన వారిగా గుర్తింపు పొందుతారని సుభాషితాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగాయి. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నిన్న నేపాల్ పార్లమెంట్లో చెప్పారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ తెలియజేసింది. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొత్తార గ్రామంలో ఇందిరా మహిళ గృహ ప్రవేశంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరా మహిళ ప్రారంభోత్సవం పైలను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వెల్లడించి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. సినీ ప్రపంచంలో నటులుగా ఆయన నిరాడంబరులు. రంగుల లోకంలో పొగడతల రంగును ఆశించని సపోర్టివ్ ఆర్టిస్ట్. పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా సినిమా పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. తన పేరు కన్నా చిత్రాలలో వేసిన వేషాలతోనే హృదయాలలో నిలిచిన ప్రఖ్యాత నటులు ఆయనే ప్రసాద్ బాబు. సినీ ప్రియులకు సుపరిచయమైన ఆయన అప్పట్లో హీరోగా, విలన్గా, సహనటులుగా, తండ్రిగా, అన్నగా, పోలీస్ ఆఫీసర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రసాద్ బాబు సినీ నట జీవిత విశేషాలు విందాం.

మంచి రూపం, నటన, ప్రతిభ ఉండడంతో స్నేహితుల ప్రోత్సాహంతో చెన్నై చేరే అవకాశాల కోసం ఫోటోలు పట్టుకునే చాలామందిని సంప్రదించారు. ఒక దర్శకులైతే తన ఫోటోను నిలకేసుకుంటారు. ఎంతోమంది వచ్చారు, అందులో నువ్వొకడివి అని చెప్పేసి నిరుత్సాహపరిచారు. అయినా ఏమాత్రం కలత చెందకుండా ఎవరైతే నిలకేసి కొట్టారో ఆ దర్శకుల చేతనే మంచి నటులయ్యాక ఒక యాడ్ తీసుకున్నటువంటి ఘనత ఆ హీరోది. అలా ఫోటోల కోసం, అవకాశాల కోసం తన ఫోటోను పట్టుకుని సినిమాలో వేషం కోసం, సినిమాలో తన ఫోటో కనపడితే చాలు, తన వేషం కనపడితే చాలు, తన సన్నివేశం కనపడితే చాలు, స్క్రీన్పై తన పేరు పడితే చాలు అనుకుంటున్న క్రమంలో 1973లో గీతా సినిమాలో హీరోగా తొలి అవకాశం రావటమే కాక మొదటి సినిమాతోనే మంచి నటనకు గాను ఆ 7 ఉత్తమ నూతన నటులుగా అవార్డు అందుకున్నారు ప్రసాద్ బాబు గారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు యాక్టర్ స్పెషల్లో ప్రసాద్ బాబు సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ప్రసాద్ బాబు గారు తన సినీ ప్రయాణంలో స్టార్ హీరోల నుంచి మొదలుకుని స్మాల్ హీరోల దాకా దాదాపు తెలుగు హీరోలందరితోనూ కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. హీరో రజనీకాంత్ నటించిన అంతులేని కథ హిట్ సినిమాతో మరి సినీ ప్రపంచంలో, సినీ వినీల ఆకాశంలో, పరిశ్రమలో గొప్ప పాపులర్గా ఎదిగారు. ఆ సినిమాలోని నటనకు గాను అందరూ కూడా ఫిదా అయ్యారు. అంతలా అద్భుతంగా నటించారు తిలక్ పాత్రలో.
4: ఏంటిది

0: కొత్త డైరీలో ఐదో నచ్చింది.
1: మన స్నేహానికి నాలుగేళ్లు నిండి ఐదేడు.
0: ఓహో, నాలుగేళ్లుగా నా కోసం కాచుకునున్నావని గుర్తు చేస్తున్నావు అన్నమాట. ఇందుక ప్రతి సంవత్సరం కొత్త డైరీ ఇవ్వడం
1: సరికా. మనసు ఎంతకాలమైనా కాచుకుంటుంది.
0: అవును, దానికి ముసలితనం లేదు.
1: కానీ వయస్సు.
0: నేను ప్రేమిస్తున్నది నీ మనసు, వయస్సును కాదు.
1: నాకు నీ మనసు కావాలి, వయస్సు కావాలి.
0: తిలక్, నీకు తెలుసు నా బాధ్యతలు ఇంకా తీరలేదని.
1: సంసారం బాధ్యతలకు, సముద్రంలో నెలలకు అని చక్కర సరిత. నాకు గుండె తిలకం చూడాలని.
2: అంతలా డైలాగ్ డెలివరీలోనూ నటనలోనూ ఎంతో ప్రతిభను చూపించారు. ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా 1976లో విడుదలై సంచలనమైంది. అందులో నటించినటువంటి నటులందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాతో ప్రసాద్ బాబు గారు వెనుతిరిగి చూడలేదు.

నంది ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

హరినాలు మంత్ర.

0: ఆ సినిమాలో అన్ని విశేషాలే. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారైతే తన గొంతులో ఉన్న విశ్వరూపాన్ని చూపించారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: నిజానికి ప్రసాద్ బాబు గారి పాత్రతో పాటు నటన కూడా సహజంగా ఇంట్లో వ్యక్తిగా ఉంటుంది. 1973 ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాబు గారి దర్శకత్వంలో తెరకెక్కిన మన ఊరి పాండవులు చిత్రంలో కూడా మంచి సాలిడ్ పాత్ర వేశారు. కృష్ణరాజు, చిరంజీవి, మురళీమోహన్ వీళ్ళందరితో పాటు మరి సమానంగా భీమన్న పాత్రలో నటించి పాత్రకు జీవం పోశారు. శభాష్ అనిపించుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అటు నుంచి ఇక అందరి దృష్టిలో పడి వరుస అవకాశాల మీద అవకాశాలు రావడమే కాకుండా మంచి మంచి పాత్రలు పోషించే అవకాశం ఇచ్చారు దర్శకులు, నిర్మాతలు, సహనటులు. ఇంకా అప్పటికి లెజెండరీస్ యాక్టర్స్గా ఎవరైతే వెలుగుతున్నారో వారందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వెనుదన్నుగా నిలిచి ప్రోత్సహించారు.

నాకు చీర పెడత ముక్కు మీద ముద్దెడత కాపవరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు

కెరియర్ తొలనాళ్లలో ప్రసాద్ బాబు గారు అప్పటి తన సమకాలికులు యువ హీరోలైన చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్, రజనీకాంత్లతో మంచి స్నేహం ఉంది. అయితే వారి వారి అదృష్టం, సామర్థ్యాలను బట్టి చరిత్రను తిరగరాసే హీరోలయ్యారు. కానీ ప్రసాద్ బాబు గారు మాత్రం నిరాడంబరంగా, ఏమాత్రం బాధపడకుండా తన పట్ల, తన నటన పట్ల, తన ప్రతిభ పట్ల విశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ పాత్ర వచ్చినా కూడా అలవోకగా చేశారు, సంతృప్తి చెందారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకుని సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారు. వరుస అవకాశాలే కాకుండా అగ్ర హీరోలతో కూడా మరి మంచి బలమైనటువంటి పాత్రలు, కీరోల్ పాత్రలు వేసే అవకాశం వచ్చింది. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కూడా మంచి మంచి గొప్ప హిట్ సినిమాల్లో పనిచేసి శభాష్ అనిపించుకున్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు కార్యక్రమంలో నటులు ప్రసాద్ బాబు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. అప్పటి అగ్ర నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కలిసి మంచి సహాయ పాత్రలో, అలాగే పోలీస్ పాత్రలో సోదరునిగా, తర్వాత ఇంకా కుటుంబ సభ్యునిగా కూడా మంచిగా నటించి, గొప్పగా నటించి తన స్థానాన్ని బదలుపరుచుకున్నారు. పాత్ర ఏదైనా సరే అవలీలగా ఆ పాత్రలో లీనమై నటించడం ప్రసాద్ బాబు గారి స్పెషల్. ఎన్టీఆర్తో రౌడీ రాముడు, కొండకృష్ణుడు, యమగోళ, అడవిరాముడు, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, విశ్వరూపం, కొండవీటి సింహం, సర్దార్ పాపరాయుడు, ఇలాంటి విజయవంతమైనటువంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. సొంత ఇమేజ్ను సృష్టించుకున్నారు

టాలీవుడ్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న గొప్ప నటులు ప్రసాద్ బాబు గారు. మరీ ముఖ్యంగా తన కెరీర్ ఆరంభం నుంచి హీరో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే చిరంజీవి గారు తనను సొంత తమ్ముని వలె చూసుకునేవారని, దాదాపు వారి సినిమాలన్నింటిలోనూ మంచి పాత్రకు తననే కోరుకునేవారని అనేక ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు నేటికి కూడా. అయితే అంతలా వారిని మరి ప్రోత్సహించారు. వారి నటన, వారి ప్రతిభ, వారి సామర్థ్యం గురించి మంచి స్నేహభావం, అలాగే మంచి మానవత్వం ఉన్నటువంటి మర్యాదలు, తర్వాత రెస్పెక్ట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో అందరితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ మంచి మంచి సినిమాల్లో ఆయన చేసినటువంటి దాదాపు సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంత అద్భుతంగా రాణించారు. దానికి తోడు ఆ గర్వం అనేది కానీ, లేకపోతే నాకు ఈ అవకాశం రాలేదే, నాకు హీరోగా అవకాశం రాలేదే అని చెప్పేసి అనుకోకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని విలన్గా కూడా ప్రతి పాత్రకు ఆయన ప్రాణం పెట్టి నటించారు. అలాగే గుర్తుండిపోయారు. పేరు కన్నా ఆయన చూడగానే ఓ సూపర్గా ఉంటుంది అనేంతలా అట్లా ముద్ర వేసుకున్నారన్నమాట. ఆ విధంగా మంచి నటులుగా రాణించారు. ఆయన చేస్తున్నటువంటి సినిమాలో ముందుగా ఆ డైలాగ్ ఏంటి, కథ ఏంటి, ఇవన్నీ, తర్వాత తారాగణం ఏంటి, దర్శకులు ఎవరు, ఇలా ఏది కూడా అడగకుండా బ్లైండ్గా వెళ్ళి ఇచ్చినటువంటి డైలాగ్, ఇచ్చినటువంటి సన్నివేశంలో లీనమై పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. అలా ఆయన యొక్క స్థానాన్ని అలా ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంచుకున్నారు. నాకు పోటీ కాదు, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి అనే మనస్తత్వంతో ముందుకెళ్లారు.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో నటులు ప్రసాద్ బాబు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ఇక హీరో కృష్ణ గారి 141 సినిమా దొంగల వేటలు మెయిన్ విలన్ ప్రక్కన సైడ్ విలన్ గా, అలాగే సుభాష్ బాబు సినిమాలో మెయిన్ విలన్ గా పోషించే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కృష్ణ గారి చాలా హిట్ సినిమాలలో ఏదో ఒక ముఖ్య పాత్రలో మెరిచి మురిపించి మెరిసిపోయి అలా నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చారు. ఆయన నటించిన సినిమాల్లోని పాత్రలను వర్ణించడం చాలా సాహసమే చేయాలి, ఎందుకంటే అన్ని రకాల పాత్రలను అలవోకగా నవరసాలను పండించడంలో ఘనులు ఆయన. అందుకే మరి పాత్ర ఇది అది, ఆ పాత్ర స్వభావం ఏంటి, నేపథ్యం ఏంటి ఇలా చెబుతూ పోతే నిజంగా ఆ పాత్రలు ఆ మనకు ఆయన కాకుండా ఆ పాత్ర కనిపిస్తుంది అన్నమాట. అలా నటించడంలో మరి ఆయన గొప్పగా రాణించారన్నమాట.

హీరో శోభన్ బాబు సినిమాలలో ఎక్కువగా కుటుంబంలో ఒక సభ్యుడిగా, బంధువుగా, స్నేహితుడిగా కథను మలుపు తిప్పే, సంఘర్షణ పెంచే పాత్రలు పోషించారు ప్రసాద్ బాబు గారు. అనుబంధం, భార్యాభర్తలు, అత్తమిచ్చినల్లుడు, కొంగుముడి, జేబుదొంగ ఇలాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పాత్రలకు వన్నె తెచ్చారు.

బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున వెంకటేష్, జగపతి బాబు, రాజేందర్ ప్రసాద్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇంకా యువ హీరోలందరి సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషించారు. క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన మార్క్ వేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రసాద్ బాబు గారిది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి హిట్ అయిన సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాల్లో మంచి పాత్ర పోషించారు. మరి వారి మైత్రి కూడా, వారిద్దరు మంచి స్నేహితులు, ఒకే రూమ్లో గడిపినటువంటి సందర్భాలు, హీరోలుగా ఒకే సమయంలో ఎంట్రీ ఇస్తూనే కలిసి పనిచేసి విజయం సాధించిన రికార్డ్స్ వారి సొంతం. వారి మైత్రి ఇంకా కొనసాగుతూనే ఉంది. పునాది రాళ్ళు, మనవురి పాండవుల నుంచి మొదలుకొని దాదాపు అన్ని హిట్ సినిమాలలో ప్రసాద్ బాబు గారు కీలక పాత్రలు నటించారు. రుద్రవీణలో మూగవాణిగా ఆ పాత్రలో జీవించారు. ఎంత మంచి పేరు వచ్చిందంటే అలా అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలలో ఒక కీలక రోల్లో కనిపిస్తారాయన. అలాగే జగదేక వీరుడు, అతిలోక సుందరి, సంచలనమైనటువంటి ఈ సినిమాలు నారదునిగా అదరగొట్టారు. అలాగే

పద్మసింహంలో విలన్ సైడ్ ఆర్టిస్ట్ గా, అలాగే పసివాడి ప్రాణంలో సుందరంగా, ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో రకరకాల పాత్రల్లో రకరకాల వైవిధ్యమైన షేడ్స్ లో ఆయన నటించడం నిజంగా ఆయనకు దక్కింది. దాదాపు 700కు పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రలు వేశారని చెప్పవచ్చు అంత గొప్ప నటులు ప్రసాద్ బాబు గారు. ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక మంచి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించారు. హనుమాచారి కీర్తనలను భక్తి పారవశ్యంతో స్వరపరిచి ఆలపించి సమ్మోహనపరచడం ఆయనకే చెల్లింది. గానం దైవ ప్రసాదం అని ఆచరణలో ఆధ్యాత్మికత భక్తి సంకీర్తన మెళవించి గానామృతాన్ని కురిపించిన వరం ఆ గాన గంధర్వులకే దక్కింది. సాధు కవి హనుమాచార్యుల వారి కీర్తనలను జనబాహుళ్యంలోకి అందరూ పాడుకునేలా స్వరాలద్దిన స్వర విద్వన్మణి. పైగా ఎన్నో ప్రదర్శనలు, 1000కి పైగా హనుమాచార్య కీర్తనలకు జనరంజక స్వరాలు, 22 కొత్త రాగాలు సృష్టి, 6000కి పైగా ప్రదర్శనలు, టిటిడి హనుమాచార్య ప్రాజెక్టులో సుదీర్ఘ సేవలు, టిటిడి ఆస్థాన విద్వాంసులుగా సంకీర్తనలతో తరింపు. ఇలా తన జీవితాన్ని హనుమాచార్య కీర్తనల పరిశోధనకు, స్వర బాణీల కట్టడం కోసం తన అమృత తుల్యమైన గానంతో తరింపజేసేందుకు అంకితం చేసిన సంగీతజ్ఞాని ఆయనే మన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. తన మరణానంతరం భారత ప్రభుత్వం ఇటీవలే ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించుదాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో.

0: మీరు విన్న పాట అన్నమయ్య సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన గాయకులు, సంగీతజ్ఞాని, స్వరకర్త, రచయిత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి జీవిత విశేషాలు మనం వింటున్నాం. ఆయన గొంతు నుండి ఆ స్వరాలు అలా దైవత్వంతో కూడినట్లుగా వస్తూ ఉంటే విన్న ప్రతి ఒక్కరూ ముగ్ధులై పరవశులై తన్మయత్వంతో ఓలలాడిపోతారు. అంతటి మహోన్నత గాయకులు స్వరకర్త మన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. అనమాచార్య కీర్తనలను విశేష ప్రాచుర్యం కల్పించిన వారిలో ప్రథములు అని చెప్పవచ్చు. అందరూ అలపించేలా సరళమైన స్వరాలను కూర్చి మనకు అందించిన ఆధ్యాత్మిక గానపిపాసి ఆయన గురించి మరిన్ని విశేషాలు విందాం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

అహోబిలం కంచి కామకోటిపీఠం టిటిడి పుణ్యక్షేత్రాల ఆస్థాన విద్వాంసులుగా పనిచేసిన అసాధారణ ప్రతిభ ఆయనది. కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను 2020లో సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించారు. 1948 నవంబర్ 9 రాజమండ్రిలో పుట్టారు ఆయన. క్లాసికల్, సెమీ క్లాసికల్, లైట్, జానపద బాణీల వంటి వివిధ భారతీయ సంగీత శైలిలో ఆయన అనమాచార్య కీర్తనలను కంపోజ్ చేసి భక్తులకు, రస హృదయులకు తరగని మణి గీతాలుగా మనకిచ్చారు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు. ఈ పాట నేనున్నాను సినిమా నుంచి చిత్రపడింది.

కొంతమంది సంగీతకారులు అనమాచార్య కీర్తనలకు వారి వారి ప్రతిభతో బాణీలు కట్టి పాడి ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ గరిమెళ్ళ గారు స్వరపరిచిన బాణీలు విపరీతంగా జనహృదయాలను రంజింపచేశాయి. ఒక్క అన్నమాచార్య కీర్తనలే కాదు, ఇతర కవులు రాసిన 1400కు పైగా పాటలకు స్వరలధ్యారు వారు. స్వర ప్రయోగాలు చేయటం గమకాలతో, సంగతులతో, భక్తితో, ఆర్తితో లీనమైన ఆయన అంతలా మరి తన్మయత్వంతో ఆయన పాడుతూ ఉంటే అందరూ మైమరచిపోయారు. అంతలా అన్నమాచార్య కీర్తనలపై పరిశోధనలు చేసి స్వరాలు కట్టి సంగీతంలో విశేషంగా కృషి చేసి తరింపచేసినందుకు ఆయన తరించారు, భక్తులను తరింపచేశారు. నేటికి ఎప్పటికీ ఆయన పాటలు సజీవంగా ఉంటాయి, ఈయనుల విందును అందిస్తూనే ఉంటాయి, భక్తి పారవశ్యంలో ముంచుతూ ఉంటాయి. ఆ గానామూర్తంలో మనం కూడా ఒల్లాడిపోతూనే ఉంటాం విన్న ప్రతిసారి. కళారంగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మరణానంతరం పద్మశ్రీ అవార్డు వచ్చింది. తన కుమారులు అనిల్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత మరి అవార్డు అందుకున్నారు. అందుకే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్ఫూర్తి. ఆయన ఒక చైతన్య బావుట, భక్తి సంద్రం, స్వరాల ఊట, తన్మయత్వపు డోల. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. నువ్వే కావాలి సినిమా నుంచి ఈ పాట.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ప్రారంభిస్తారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా

సారీ టైటిల్ తెలుసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యూమి నాంగ్ హ్లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్బంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమాపేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ అనే ప్రదర్శనను కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యూమి నాంగ్ హ్లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్బంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని, సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్టపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్య మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతాలోని లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్టంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ప్రారంభిస్తారు. 4 పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం 35 తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు.
కృషి విజ్ఞాన కేంద్రాలు ఐసీ

సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్టాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ వేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్దికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుడులో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యకుడు యుమినాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడింది. గీత రచన మట్టిపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఇప్పుడు విందాం ఛాంపియన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీషా ఏరత్ పాడిన వనమాలి గీతం, సంగీతం మిక్కీజీ మేయర్.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాబిన్హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ విద్య పాడింది. ఇప్పుడు విందాం అనగనగా ఒకరోజు సినిమా నుంచి. మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 102.8 MHz.

లేటెస్ట్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము. ఓ తండ్రి కథ సినిమా నుంచి యోగో శిరీష్ పాడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నైరుతి ఋతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీరు వినియోగించుకునే

0: పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్య ప్రాధాన్యాన్ని రైతులకు వివరించాలన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక కాలాతీత శక్తి అని అభివర్ణించారు. బ్రిటిష్ పాలకులు భారత్ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారని పేర్కొన్నారు. ఆ సమయంలో సర్దార్ పటేల్ తన అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి నేటి అఖండ భారతావనిని నిర్మించారని తెలిపారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే నేడు మనం చూస్తున్న భౌగోళిక భారత్ ఉండేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం, సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ముక్తేశ్వర స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
1: లక్షలాది మంది వచ్చి మరి పుష్కర స్నానం గావించుకొని పుణ్యాన్ని పొంది వారు భవిష్యత్తుకు సంబంధించి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదా దేశమంతా కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి సశ్వశామనంగా రైతాంగము అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరికి శుభం జరగాలని ఆహ్వానం ప్రార్థిస్తూ అందరి నమస్కారం చెప్పి సెలవుకుంటాం.
0: పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో పేర్కొనడం తమ ప్రభుత్వ 2 ఏళ్ల కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి భవిష్యత్తులో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని మొదటి స్థానంలో నిలబెడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ లక్ష్య సాధనలో కేంద్రం ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ఫలితాలు ప్రేరణగా నిలిచాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. నాగోల్లో జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ పొందుతోందని, పార్టీకి అవకాశాలు లేవనుకున్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తల కృషితో ఘన విజయాలు సాధిస్తోందన్నారు. రాష్టంలో రైతుల సమస్యలు, ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ సైద్దాంతిక విలువలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలతో మమేకం కావడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా కెరిమేరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ వెంటనే కాగజ్ నగర్ చేరుకుని పలు అభివృద్ది పనులకు ప్రారంభం

0: ఉత్సవాలు శంకుస్థాపనలు చేసి స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం మంచిర్యాల మీదుగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరతారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ చిరుత వెంకటలక్ష్మి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
1: ఉపాధి హామీ కూలీలం, మాది రాజన్న చిరుసుర్ల జిల్లా చెందుర్తి మండలం. నా పేరు చిరుత వెంకటలక్ష్మి. పోయిన సంవత్సరం 250-270 ఉండే కూలీ. ఈ సంవత్సరం మమ్మల్ని గుర్తించి 309 రూపాయలు చేసినందుకు కృతజ్ఞతలు మీకు. ఇంకా మాకు 7 కిలోమీటర్ల దూరంలో పల్గురాల బోరు సీగర్లో అని అక్కడ పనిచేస్తున్నాము. 3 కిలోమీటర్లు నడిసేస్తున్నాము. 4 కిలోమీటర్లు డాక్టర్లు అటువంటి బంధువులు తీసుకున్నస్తున్నాము. మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి 350 రూపాయలు చేయగలరని మేము కోరుకుంటున్నాము. మా కష్టాన్ని గుర్తించినందుకు మీకు కృతజ్ఞత.
0: మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మే 30 నాటికే 130,000 మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలుండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చారని తెలిపారు.
2: 134,000 మెట్రిక్ టన్ షిఫ్ట్ చేశాం. ఇప్పుడు మిగిలింది కేవలం 30,000 మెట్రిక్ టన్. అది కూడా డైలీ 5-6,000 మెట్రిక్ టన్ త్రూ లారీస్ త్రూ ట్రాక్టర్స్ షిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ రేపు జూన్ 1 జూన్ 2 అంటే మన స్టేట్ ఫార్మేషన్ రాత్రి వరకు 100% షిఫ్టింగ్ కూడా.
0: తెలంగాణలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్టంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా 40-44 డిగ్రీల స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాబోయే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడారు. స్వావలంబన, స్వాభిమానం ఆలోచనలతో ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. విశేషాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్టంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఇది మీ అభిమానయ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:21 దాటి 12 సెకండ్లు. నౌ షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324 0852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షో టైం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మా శ్రోతలకు మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. మరి మేము అడుగుతున్నటువంటి ప్రశ్న మీకు కనుక ఆన్సర్ తెలిసే వెంటనే ఆన్సర్ చేయండి. మంచి మంచి తేలికైనటువంటి ప్రశ్నలతో మేము ముందుకు వచ్చేసాను. ప్రశ్న వచ్చేస్తుంది, సూపర్ స్టార్ కృష్ణ మల్టీ స్టారర్ మూవీస్ లో చాలా ఎక్కువ మంది హీరోలతో చేశారనమాట. అయితే సూపర్ స్టార్ కృష్ణ మొదటిసారిగా ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు? ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు సూపర్ స్టార్ కృష్ణ? ఇది రెండుసార్లు మూడుసార్లు వేశాను. సో దీని కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. హీరో పేరు అనమాట సూపర్ స్టార్ కృష్ణ. ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీగా మొదటిసారిగా సినిమా తీశారు? పాట వచ్చేస్తుంది. మీ ఆన్సర్, మీ పేరు, మీ ఊరు పేరు ఇలా సీరియల్గా టైప్ చేయండి.

చక్రి స్వరకల్పనలో కందికొండ గీతమది. గానం హరిహరన్ కౌసల్య, చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. మనం వింటున్నాం షోటైం. షోటైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ ఏ హీరోతో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు మొదటిసారిగా అని మనం ప్రశ్న వేశాం. దీనికి చాలా మంది సరైన సమాధానం పంపించారు. అయితే ఇన్ టైంలో ఎవరెవరైతే పంపించారో వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారు, లక్ష్మీ కృష్ణమ్మ, అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత. వీరు జాంపేట్ నిజాంపేట్ గణేష్ వేదవతి, తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ రావు, దామర్ల పెద్ద మస్తాన్, ఇంకా వారి మిత్రబృందం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత కరీంనగర్ అమనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మారాయణ, అప్పలరాజు పెడ నుంచి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రాజ్కుమార్ వీరు వీరేశు, సౌజన్య, మహేష్ బాబు, శ్రావణి, వినోద్ కుమార్, రోహన్, వేదాంశ్, చిన్న కొడుమూరు కర్నూలు జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత అళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య కూడా సరైన సమాధానం ఇచ్చారు. వీరు ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇండైరెక్ట్ గా సమాధానం పంపించారు, వాళ్ళవి కూడా చదివే ప్రయత్నం చేస్తున్నాం. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. బి దివాకర్ ఉమ్మడి నుంచి, తర్వాత కొంతమంది ఆన్సర్ చేయకుండానే పేర్లు పంపిస్తున్నా, అలా చేయకండి దయచేసి. సో వీళ్లు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఇద్దరు మునగాళ్ళు, సినిమా హీరో కాంతారావు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని? ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి. కలిజా సినిమా నుంచి ఈ పాట.

షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని అని ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్ చేశారు. చేసిన వాళ్ళందరూ చదివే ప్రయత్నం చేస్తాము. వీరు ముదన పోచంపల్లి నుంచి యలగందల మార్కండే దివ్య లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారి లక్ష్మి కృష్ణమ్మ, నందిపేట నుంచి వెంకటేష్ వీరు రాంగ్ ఇచ్చారు. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్ ఇచ్చారు. తర్వాత గుంటూరు మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్, పెద్ద మస్తాన్ రావు, బి దివాకర్

ప్రభు మెడ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ జితేందర్ ఫ్రమ్ దీకంపల్లి కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా ఆన్సర్ చేశారు బెంగళూరు నుంచి కూడా రెస్పాండ్ అవుతున్నారు థ్యాంక్స్ అండి చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ వీరు రాంగ్ ఇచ్చారండి తర్వాత నిజాంపేట గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఆన్సర్ చేసి మీ పేర్లు పంపించండి దయచేసి ఆన్సర్ చేయకుండా మీ పేర్లు పంపించకండి కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుంచి వీరు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ అప్పలరాజు పెడన నుండి వీరు కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ చిలక నారాయణ అనసూయ యమునపేట యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ న్యాయానంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య వీరు అనిత ఫ్రమ్ గజ్వేల్ నుంచి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి వీరు ఇలా ఆన్సర్ చేశారు మరికొంతమంది ఆన్సర్ చేశారు మాటికి వారు మెసేజ్ పంపిస్తున్నారు ఒకసారి పంపిస్తే సరిపోతుంది మీరు రిపీటెడ్గా మీరు మెసేజ్ చేయొద్దు సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఇందాక వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఒకసారి పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పంపించారు అది పాట అయిపోయాక మాకు రీచ్ అయింది వీరు కూడా ఇందాక రైట్ ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడు కూడా సరైన సమాధానం పంపించారు సరైన సమాధానం 54 ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz మరొక ప్రశ్న వచ్చేస్తుంది కరెంట్ అఫైర్స్ లాగనమాట తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ ఎంత తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం ఎంత మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి జనతా గ్యారేజ్ సినిమా నుంచి పాట

ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం షో టైం కార్యక్రమం వింటున్నాం. షో టైం కార్యక్రమంలో మీకు కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం ఎంత అని మనం ప్రశ్న వేశాం. కొంతమంది డాలర్స్లో రూపీస్లో వారి వారి దేశీయ కరెన్సీలో ఆన్సర్ ఇచ్చారు. మేము అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం ఉండాలి. శాతం అడిగాము, శాతం కరెక్ట్గా చెప్పిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. బుధన్ పోచంపల్లి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిణి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ హైదరాబాద్ నుండి, తర్వాత ఫిర్జాద్గూడ శ్రీనివాస్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, వీరు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అప్పలరాజుపేట నుండి, శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, మణికాంత తిలక్ నగర్ హైదరాబాద్ నుండి, భాను మియాపూర్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుండి, నరేందర్ రెడ్డి హైదరాబాద్ హైదర్షా కోటే నుండి, న్యామనంద్ నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. అలా ఇవ్వటం కరెక్ట్ కాదు, ఎందుకంటే సూటిగా సమాధానం ఉండాలి. తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం 0.52 ఇది అనమాట కరెక్ట్ ఆన్సర్. 0.52 ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది ప్రశ్న అనడం కంటే చిన్న ఒక పద్యం బిట్టిస్తాను. ఇది ఏ సినిమాలో నుండి అనేది మీరు సినిమా పేరు తెలిస్తే వెంటనే మాకు వాట్సాప్ చేయండి 0402324085 నెంబర్కు.

మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్, పెద్ద మస్తాన్ రావు, నిజాంపేట్ గణేష్ వేదవతి, వరంగల్ కాసిపుగ్గ నుంచి దాసి రామచంద్రం, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి వీరు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, బ్రహ్మయ్య కర్నూలుండి, బోధన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ నుంచి, తర్వాత నార్కట్పల్లి మండల నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, కృష్ణకుమారి ఫ్రం ఖమ్మం నుంచి, కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి ఉమ్మదిన లక్ష్మారాయణ, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుండి, సో వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో ఆ శ్లోకం మేఘ సందేశం సినిమా నుంచి. సో షోలో పార్టిసిపేట్ చేసి షోకి మరింత అందాన్ని బ్యూటీనిచ్చి మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానం పంపుతూ మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ, మరి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. ఠాగూర్ నుంచి పాట.

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. ఆంగ్లంలో వార్తలు.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 50 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం శక్తిశీలి.

మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. కరణం మల్లీశ్వరి, పరిచయం అక్కర్లేని మహిళా క్రీడాకారిణి, ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్. 1995లో చైనాలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 105, 110, 113 కిలోల బరువులు ఎత్తి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రతిభాశాలి. సిడ్నీ 2000 ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన పద్మశ్రీ ఆమె. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఆమె జీవిత విశేషాలు విందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో. మీరు వింటున్న పాట మున్నా సినిమా నుంచి, అంతకుముందు మీరు విన్న పాట ధ్రువ మూవీ నుంచి.

శక్తిశీలి కార్యక్రమంలో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటున్నాం. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి సాధించిన విజయం వ్యక్తిగతం కాదు, భారతదేశ ప్రతిష్ట. అప్పటి వరకు ఏ మహిళ క్రీడాకారిణి సాధించలేని అరుదైన ఘనత సాధించారు. భారతదేశానికి ఒలింపిక్ క్రీడల్లో పతకాలు ఎందుకు రావు అందరూ ప్రశ్నిస్తున్న తరుణంలో ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడినంత సులువు కాదు కఠోర సాధన, శ్రమ, వేదన, త్యాగం, నిరంతర పోరాటం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధిస్తారు, దక్కుతాయని సందేశమిచ్చినటువంటి దేశభక్తురాలు ఆమె. ఇంతకీ కరణ మల్లీశ్వరికి వెయిట్ లిఫ్టింగ్

సోగ్గాడి చిన్ని నాయన. ఈ సినిమా నుంచి అనూప్ రుబెన్స్ కోసలిపడిన పాట విన్నారు. కరణం మల్లీశ్వరి విజయాన్ని చూసి యావత్ ప్రపంచమే సంబరాలు చేసుకుంది.

ఎందుకంటే వరుస విక్టరీలు అలా ఉన్నాయి. ఎంతలా అంటే బీబీసీ శతవసంతాల వేడుకల్లో, అంటే 2022 జరిగినటువంటి ఆ వేడుకలు, ఆమెకు బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి గౌరవించింది. ఇది భారతదేశ క్రీడారంగం సాధించిన చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

కార్యక్రమంలో మీరు విన్న సూపర్ హిట్ ట్రాక్ ఆర్య సినిమాలోనిది. సాగర్ పాడారు. మనం శక్తిశీల కార్యక్రమంలో వెయిట్ లిఫ్టర్ కరణ మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె సక్సెస్ఫుల్ జర్నీ గురించి, వెయిట్ లిఫ్టర్గా ఎలా మారారు ఏంటి అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్రామంలో 1975 జూన్ 1న జన్మించిన కరణ మల్లీశ్వరి తన అక్క మంచి వెయిట్ లిఫ్టర్ అన్నమాట. అలా కావటం చేత ఆమె దృష్టి కూడా ఆ క్రీడపై మళ్ళింది. మల్లీశ్వరి అక్క జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. అయితే ఆమెకు శిక్షణ ఇస్తున్నటువంటి కోచ్ ప్రోత్సాహం వల్ల ఆ తీరును చూసి అటువైపు ఆకర్షితురాలై, అక్క సాధిస్తున్నటువంటి విజయాలకు ఆకర్షితురాలై, తాను కూడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కావాలి, విజయాలు సాధించాలనే పట్టుదలతో మరి ఇలా అంతర్జాతీయంగా కాంస్య పథకంతో మెరిశారు, మనల్నందరినీ కూడా మురిపింపజేశారు. మరి అంత గొప్ప క్రీడాకారిణిగా ఎదిగారు, మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా, ఒక మార్గదర్శినిగా, మార్గదర్శిగా మారారన్నమాట. అంత గొప్ప పథకాలు సాధించారు. పైగా వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ క్రీడల్లో మొదటిసారి ఇలా పథకం తెచ్చినటువంటి తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర నిలవటం అనేది ఒక గర్వకారణం అన్నమాట మనందరికీ కూడా. సో మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి వెయిట్ లిఫ్టర్ కరణ మల్లేశ్వరి పుట్టిన సందర్భంగా ఆమె సాధించిన విజయాల గురించి, ఆమె జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఒక్కో క్రీడకు ఒక్కో నిబంధన ఉంటుంది, కొన్ని పరీక్షలు ఉంటాయి, వాటికి తోడు ప్రతిభ ఉండాలి, సవాళ్లను తట్టుకోవాలి, క్రీడా స్ఫూర్తి ఉండాలి. పైగా కరణ మల్లేశ్వరి ఎంచుకున్నటువంటి క్రీడ బరువులెత్తడం. మరి దీనికి కావాల్సింది శారీరక దారుఢ్యంతో పాటు బుద్ధిబలం, ఇవన్నీ కూడా ఉండాలి, ఓపిక ఉండాలి. పైగా ఈమె మహిళ అంటే ఎన్నింటినీ తట్టుకొని అన్నింటినీ సమకూర్చుకొని కండపుష్టితో పాటు పట్టుదల, కృషి, కఠోర శ్రమ సాధన చేసి మరి ఆమె బరిలోకి దిగారు. మొదటిసారిగా 1994 ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో 54 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అలా కెరీర్లో మొదటిసారి విజయంతో అలా దూసుకెళ్లారు. అలా దూసుకెళ్లి వరుసగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ విజయాలు సాధించినందుకు గాను భారత ప్రభుత్వం కూడా సగౌరవంగా ఆమెను సత్కరించింది. ఆ వివరాలు కూడా విందాం, వింటూ ఉండండి.

కరణం మల్లీశ్వరిని ఒలింపిక్స్ పోటీలకు వెళ్లి గెలిపిస్తుందని, గెలిచి వస్తుందని మనం అనుకున్నటువంటి ఆశ, మనం అనుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా గెలిపిస్తుందని, ఆమె పట్టుదల కూడా ఆమెని ముందుకు నడిపిస్తుందని, విజయం సాధించేలా చేస్తుందనే నమ్మకం కలిగించిన పోటీలు మాత్రం 1995లో చైనాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు మాత్రమే. ఏకంగా వరుసగా 105, 110, 113 కిలోల పరిమితి చైనా వెయిట్ లిఫ్టర్ లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేశారు. అప్పుడు ఆమె చరిత్ర సృష్టించింది కరణ మల్లేశ్వరి. ఆమె చరిత్ర సృష్టించిన అదే సంవత్సరం భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతిని అందజేసింది. అలాగే అర్జున అవార్డును కూడా ఇచ్చి గొప్పగా సత్కరించింది.

కార్యక్రమంలో మీరు విన్న పాట కిక్ సినిమా నుంచి కార్తిక్ జ్యోత్స్న పాడింది. అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. మనం కరణ్ మల్లేశ్వర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా వరుసగా ప్రపంచంలో ఎక్కడ పోటీలు జరిగినా కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పథకాలు మెడలు వేసుకుని భారతదేశ ఔన్నత్యాన్ని చాటారు. అలా 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో 69 కిలోల విభాగంలో బరువెత్తి కాంస్య పథకాన్ని సాధించారు. అప్పటికి ఏ భారతీయ క్రీడా మహిళ సాధించని ఘనత కరణ్ మల్లేశ్వర్ గారు సాధించడం అందరికీ గర్వకారణం. ఆమె స్ఫూర్తితో ఎందరో మహిళా క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్నారు. క్రీడారంగంలో ఆమె కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎంతోమందికి ఆదర్శంగాను నిలిచి మొదటి భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన కరణం మల్లీశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇది ఇవాల్టి శక్తిశీల కార్యక్రమం. నేను మీ అశోక్. నమస్తే. కొత్త బంగారు లోకం సినిమా నుంచి ఈ పాట శ్వేతా పండిట్ ఆలాపన.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 20 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తలు అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, అట్లనే 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో ముచ్చట ఇంటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 5:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి, సరదా సినిమా పాటల కార్యక్రమం. మాట మనుషులని దగ్గర చేస్తూ కొత్త కొత్త పరిచయాలతో బంధాలను కలుపుతుంది. మంచి దోస్తులను మన మనసులలో పదిలంగా ఉంచుతుంది. మరి మంచి పలకరింపుతో కూడిన పాట మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మంచి పలకరింపుతో కూడిన మాటలు మాట్లాడుకోవాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారమవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి ఇనుండి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950081, ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు. అంతేకాదు, ఉత్తరం ద్వారా కూడా పాటని కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, 504001. ఇది పిన్ కోడ్ నంబర్. మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. కార్యక్రమంలో ముందుగల్లా విందాం ఆనంద్ చిత్రం నుండి ఈ పాటని.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి శుభ సాయంత్రం అంటూ నిజామాబాద్ జిల్లా ఆదర్శనగర్ నుండి కీర్తి రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధుర వీళ్ళు బాలు చిత్రం నుండి ఇంతే ఇంతింతే అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. అయితే శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్.

0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వినిపిస్తుంది?
1: శాంతినగర్, ఆదిలాబాద్.
0: శాంతినగర్, ఆదినాథ్. సరే ఆదినాథ్, మంచినే. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినట్టున్నారు. ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం, మీరు కోరుకున్న పాట వినిపిస్తా.

ఆదినాథ్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళా 15 రోజుల తర్వాత ఎయ్యుండ్రి. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950181, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.

0: అత్త స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడగచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950-81, ఇంకో నంబర్ 2300-01కి 0873-22 కోడిని జత చేసి ఫోన్ చేయండి.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటలి. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, జోష్ణ సుందరయ్య నగర్ నుంచి. మనకు సమయం తక్కువ ఉన్నది, తొందరగా మీరు ఏ పాట అనుకుంటున్నారో చెప్పేయండి.
1: మాకు సూర్యవంశం నుండి చుక్కలన్నీ ముగ్గులై సాంగ్ కావాలండి. మా అమ్మమ్మకు చాలా ఇష్టం ఈ సాంగ్ అన్న, రేడియోలో ప్రోగ్రామ్స్ అన్న.
0: ఎంత ఉంటది అమ్మమ్మకు వయసు, ఎంత ఉంటది?
1: అవును, అమ్మమ్మకి 60 సంవత్సరాలు ఉంటాయి. డైలీ వింటూనే ఉంటుంది, మార్నింగ్ నుండి నైట్ వరకు ప్రతి ప్రోగ్రామ్ ఫాలో అవుతూనే ఉంటారు.
0: మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు అమ్మమ్మతో కూడా మాట్లాడియండి. ఇప్పుడైతే మీకు
1: అంటే మరొక రిక్వెస్ట్ మేడం, నంబర్ బాగా ఫాస్ట్ చెప్తున్నారు, స్లోగా చెప్తాను.
0: ఓకే ఓకే, మెల్లగా చెప్తాము.
1: మా అమ్మమ్మ రాస్తూ ఉంది, డైలీ రాస్తుంటే ఈ రోజుకి దొరికింది.
0: సరే తప్పకుండా, మీకు కావాలంటే నంబర్ కూడా మేము మళ్ళీ పంపిస్తాము. మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: ఈఎల్టీ మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పుజ్జామట్టు 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్లు రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నాకు నచ్చిన సినిమా పాటలు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో పాటల నడుమ ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్. యువతి యువకుల ప్రతిభను వాళ్లకు నచ్చిన సినిమా పాటల మధ్య సాగే సరదా ముచ్చట్లని.
1: ఆ ప్రపంచంలో విహరించాలని ఎందరెందరికో ఉంటుంది, కానీ అది అందరికీ సాధ్యం కాదు. అది సాధ్యం చేసుకోవాలంటే ఎంతో శ్రమ, పట్టుదల, కృషి అవసరం. అలా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి, ఆ సినిమా రంగంలో తమని తాము నిరూపించుకోవడం కోసం మన ఆదిలాబాద్ నుంచి కూడా ఎందరో మంది హైదరాబాద్ చిత్రనగర్కి వెళ్లి అక్కడ తమని తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వారు నటించిన ఎన్నో చిత్రాలు తెరకెక్కినాయి. ఒక రంగమంటూ కాకుండా అందులో ఉన్న వివిధ విభాగాల్లో ఆదిలాబాద్కు చెందిన యువకులు, వ్యక్తులు ఉన్నారు. అదే కోవకి ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్కు చెందిన వేముల ఆదిత్య కూడా వస్తారు. తక్కువ వయసులోనే సినిమా రంగం వైపు అడుగులు వేస్తూ హైదరాబాద్కు చేరి ప్రస్తుతం ఓ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. మరి ఆదిలాబాద్ నుంచి అటు హైదరాబాద్ చిత్ర పరిశ్రమ వైపు ఎలా అడుగులు పడ్డాయి, దానికి ప్రేరణ ఎవరు, అసలు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లాలి, అక్కడున్న అనుభవాలు, వీటన్నింటిని గురించి మనతో పంచుకోవడానికి ఇవాళ మన స్టూడియోలో వేముల ఆదిత్య ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ఆదిత్య.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ సినీ రంగంలోకి వెళ్లిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ.
1: మీ నివాసం ఆదిలాబాద్ కాబట్టి బాల్యమంతా ఇక్కడే గడిచి ఉంటది. మీ బాల్యం తాలూకా అనుభవాలని ఒక్కసారి మా శ్రోతలతో పంచుకుంటారు, అంటే ఎక్కడెక్కడ చదివినారు, ఏ స్కూల్లో, ఎట్లా గడిచింది ఆదిలాబాద్ లో?
2: నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా గౌతమ్ మోడల్ స్కూల్లో జరిగింది. దెన్ ఎస్ఆర్డీజీ స్కూల్లో 8th వరకు చదివాను, 3rd నుంచి 8th వరకు. దెన్ దాని తర్వాత ఇంకా ఇక్కడే ఉంటే స్టడీ కొంచెం వెనకబడుతుందని అనుకుని, సో దాని తర్వాత 9th అండ్ 10th హైదరాబాద్ లో చేశాను. తర్వాత కోవిడ్ వచ్చింది, సో ఇంటర్మీడియట్ ఇక్కడే ఆదిత్య కాలేజ్ లో చేశాను. సో ఆదిత్య కాలేజ్ లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ రాకేష్ కుంచే గారు, ఆయన నాకు బాగా ఇన్స్పైర్ చేశారు. లైక్ ఎలా అంటే సినిమా సైడ్ మనం వెళ్ళొచ్చు, మనకు ఉంది అంత స్కోప్ ఉంది, సో అలా అలా అని చెప్పి నాకు కూడా అప్పుడు అనిపించేది. ఇంతకు ముందు కూడా చిన్నప్పటి నుంచి సినిమా సైడ్ ఇష్టం కాబట్టి అలా జరిగింది.
1: అయితే మొత్తం మీద సినిమా వైపు వెళ్లాలని అనుకుని అటువైపు వెళ్ళారు కదా, మరి అసలు సినిమాలో ఏ రకంగా మీ ప్రవేశం జరిగింది, అవన్నీ మాట్లాడుకునే కంటే ముందు ఒక పాటను విందాం. ఈ మధ్య కాలంలో మీరు విన్న సినిమాలో ఏ పాట ఇష్టం, ఏ పాట విందాం ఇప్పుడు?
2: నాకు ఈ మధ్య కాలంలో నచ్చిన సినిమా నుంచి పాట అంటే ఒకే ఒక జీవితం అనే సినిమా నుంచి అమ్మ అనే సాంగ్ ఇష్టం అండి.

0: ఆదిత్య, అయితే మామూలుగా ఇంటర్మీడియట్ అయిన తర్వాత సాధారణంగా ఎవరైనా డిగ్రీ తర్వాత ఎడ్యుకేషన్ లోనే అటువైపు ఏదైనా ఎంట్రెన్స్ లు అట్లా వెళ్తా ఉంటారు కదా, అసలు అదే సమయంలో ఇటు సినిమా వైపు ఎందుకు మళ్ళాలనిపించింది?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, దాని తర్వాత కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్టడీ మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. ఇంకా డాడీకి ఒకసారి చెప్పి చూద్దామని నాన్నగారితో చెప్పాను. తర్వాత ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డారు, తర్వాత సరే అవకాశం ఇద్దాం అన్నట్టు ఒప్పుకున్నారు. ఇంట్లో సపోర్టివ్ గానే ఉంటారు అందరు. స్పెషల్ గా అంటే నా ఫ్రెండ్ కన్నయ్య అని అండ్ మా సార్ రాకేష్ కుంచె గారు, వీళ్ళిద్దరు

0: వల్ల బ్యాక్ సపోర్ట్ బాగా దొరికింది, ఆబ్వియస్లీ మా డాడీ.
1: అయితే ఇప్పుడు ఎట్లా అవకాశం వచ్చింది మరి హైదరాబాద్ లో వెళ్లిన తర్వాత ఇటు సినీ పరిశ్రమకు వెళ్ళడానికి? ఎవరిదో ఒకరు తోడ్పాటు అవసరం కదా, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ప్రవేశం జరుగుతుంది కదా, మరి అట్లా మీకు ఏ రకంగా అవకాశం కలిగింది?
0: యాక్చువల్ గా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి వరకు. అయితే నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో అడ్మిషన్ తీసుకుని అందులో యాక్టింగ్ కోర్స్ చేశాను, 6 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్, వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటది ఏంటి అని ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాను. దెన్ కోర్స్ అయిపోయింది, నాకు సర్టిఫికెట్స్ ఇచ్చారు. అవకాశాల కోసం చూస్తుంటే అక్కడ ఒక ఆడిషన్ బోర్డ్ చూసాను, సరే అని అప్లై చేశాను. దెన్ వాళ్ళు నా లుక్స్ నచ్చి ఆడిషన్ కి పిలిచారు, నేను ఆడిషన్ ఇచ్చి ఐ గాట్ సెలెక్టెడ్, సెలెక్ట్ అయ్యాను.
1: అయితే ఇప్పుడు మీరు అందులో అన్నపూర్ణలో జాయిన్ అయిన తర్వాత ఒక కోర్స్ లో చేరింటున్నారు కదా శిక్షణకు సంబంధించి, ఆ కోర్సు ఎన్ని, ఎంత దాని డ్యూరేషన్ ఎంత ఉంటది, దాంట్లో ఏమేమి?
0: యాక్చువల్లీ దాని డ్యూరేషన్ 4 మంత్స్ ఉంటదండి. దెన్ 2 మంత్స్ వరకు వర్క్ షాప్ ఉంటది, 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు మనకి మంచిగా యాక్టింగ్ మీద ఏంటి అది ఇది అని ప్రొఫెసర్స్ బాగా నేర్పిస్తారు. దెన్ దాని తర్వాత మనం వాళ్ళు చెప్పిన వాటి బట్టి మనం కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
1: అంటే ఇప్పుడు ఎట్లా అక్కడ ప్రొఫెసర్లు సినిమాలకు చెందిన వ్యక్తులు ఉంటారా, లేక ఇంకా వేరే యూనివర్సిటీస్ నుంచి?
0: యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ సినిమా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నార్మల్ గా మనకు విజయేంద్ర ప్రసాద్ గారు తెలుసు కదా, రాజమౌళి వాళ్ళ ఫాదర్, సో ఆయన కూడా వచ్చి అప్పుడప్పుడు క్లాసెస్ చెప్తూ ఉంటారు, అమలా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఇలా డైరెక్టర్ క్రిష్ గారు గానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, శేఖర్ కమల గారు, వీళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేయడానికి వచ్చి ఇలా చేస్తే బెటర్, మన ఇండస్ట్రీకి ఇప్పుడు ఇవి కావాలి, ఇవి తక్కువ ఉన్నాయి అలా చెప్పి చెప్తూ ఉంటారు. సో దాని వల్ల మోల్డ్ అవుతారు స్టూడెంట్స్.
1: ఎట్లా అనిపించింది అప్పుడు ట్రైనింగ్ వాళ్ళు చెప్తున్నాయి వింటుంటే, అరే ఇది నాతో అవుతుందా అని అట్లా ఏమన్నా అనిపించిందా, ఎందుకు వెనకకు పోదామని అట్లా అనిపించింది?
0: లేదు, డెఫినెట్ గా నాకైతే అవుతుందని అనిపించింది. ఇప్పుడు మోస్ట్లీ అందరూ డిగ్రీ బీటెక్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి మనం ఎందుకు, నాకు 4 అన్నయ్య లైక్ జాయింట్ ఫ్యామిలీ, సో 4 అన్నయ్య వాళ్ళు కూడా డిగ్రీ బీటెక్ చేసారు, నేను కూడా అందులోకే చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అందుకే ఇక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చెప్తుంటే సరే మనం కూడా ఒక ట్రయల్ ఇద్దాం, ట్రై చేద్దాం, చూద్దాం అని అనిపించింది.
1: అంటే అందరిలో ఒకటిగా కాకుండా
0: నేను
1: భిన్నంగా ఒక ప్రత్యేకంగా ఒక ట్రెండ్ సెట్ చేయాలనుకుని,
0: ఫస్ట్ అయితే ఆదిలాబాద్ నుంచి ఒక యాక్టర్ ఉండాలి, ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు, సరే మనం వెళ్దాం అలా అనుకుని చేశాను.
1: చాలా సంతోషం. అయితే ఆదిత్య ఇప్పుడు మళ్ళీ ఒక పాట విందాం, పాట తర్వాత మీ ఈ సినీ అనుభవాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ పాట విందాం?
0: సర్కార్ 3 నుంచి గణపతి సాంగ్ ఉంటుందండి.

0: అయితే మనం ఇంతవరకు నటనలో శిక్షణకు సంబంధించి 4 నెలల కోర్సులో చేరిండ్రు, దానికి సంబంధించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇది ఎప్పుడు మీ శిక్షణ పూర్తయింది? ఇప్పుడు మీరు ఒక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు, ఇంకా కొన్ని రోజులైతే ఆ సినిమా తెర మీదకి ఎక్కుతుంది. ఆ మధ్య జరిగిన ప్రయాణం, ఆ మధ్య జరిగిన కాలంలో అంటే అక్కడ మీ ప్రయత్నాలు ఎట్లా ఉండే, ఎట్లా అవకాశం వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఈ కోర్స్ ఎప్పుడు పూర్తి చేశారు, ఎప్పుడు కంప్లీట్?
1: ఈ కోర్స్ నేను అక్టోబర్ 22 డేట్ కి నేను కంప్లీట్ చేశాను, అది 2022. దాని తర్వాత నేను ఒక 3 మంత్స్ వరకు 4 మంత్స్ వరకు చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. అండ్ అక్కడిక్కడ ఏమున్నాయి, మోడలింగ్ కి కానీ ఛాన్సెస్ ఉంటాయా అన్నట్టు చూసా. ఆల్లో ఏదో ఒక వర్క్ చేస్తూ సినిమాలోనే ఉండాలని అనుకున్నా, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ గానీ సినిమాటోగ్రాఫర్స్ లాగా గానీ, మెయిన్లీ అయితే యాక్టర్గా ట్రై చేద్దామని ఉండే. దాని తర్వాత మెల్లిమెల్లిగా కోర్స్ అయిపోయిన తర్వాత ఇలా ట్రై చేస్తూ ఉండండి.
0: ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్న సినిమా ఉందో దీంట్లో ఎట్లా అవకాశం వచ్చింది, ఈ దీనికి సినిమాకి సంబంధించి డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు ఎట్లా ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని?
1: అయితే యాక్చువల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రతి స్టూడెంట్ రికార్డ్స్ ఉంటాయండి, నా రికార్డ్స్ కూడా అందులో ఉండే. సో వాళ్ళు చూసారు, చూసి నేను వాళ్ళ బోర్డు కూడా నేను చూసి అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి నా ఫొటోస్ గాని అవి నచ్చడంతో వాళ్ళు నన్ను పిలిపించి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి స్క్రిప్ట్ ఇవ్వడం అది ఇది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక నేను కూడా యాక్సెప్ట్ చేసి చేశానండి.
0: అయితే ఇప్పుడు సినిమా అవకాశం ఎట్లా వచ్చింది దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమా లొకేషన్ లో గాని, తర్వాత అక్కడ ఎట్లాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసిండ్రు, ఎట్లా ఉంటది అక్కడ లొకేషన్స్ లో షూటింగ్, ఎట్లా ఉంటది, వీటన్నింటి గురించి మాట్లాడుకునే కంటే ముందు మళ్ళీ ఒక పాట విందాం. ఇప్పుడు ఏ సినిమాలోని పాట విందాం?
1: అతడు సినిమాలో నుంచి అదరకు అనే సాంగ్.

0: అయితే ఇప్పుడు ఒక సినిమా రూపొంది, అది తెరకెక్కాలంటే దాని వెనుక ఎన్నో రోజుల కష్టం, ఎందరో మంది కష్టం కూడా ఉంటది. అయితే ఆ సినిమాను మలిచే క్రమంలో ఈ షూటింగ్ నుంచి చూస్తే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ఎడిటింగ్ ఇవన్నీ వివిధ ప్రక్రియలు ఉంటాయి కదా. అయితే మనం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో లొకేషన్ లో షూటింగ్ లకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. షూటింగ్ ప్రదేశాల్లో ఎట్లాంటి వాతావరణం ఉంటది, ఎట్లా ఉంటాయి షూటింగ్స్?
1: షూటింగ్ ప్రదేశంలో అంటే షూటింగ్ అనేది టూ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయండి, ఒకటి స్టూడియో లొకేషన్స్ అండ్ ఇంకోటి అవుట్డోర్ లొకేషన్స్.
0: ఇండోర్
1: అవుట్డోర్ అంటే ఇండోర్ అంటే ఓన్లీ స్టూడియో లైక్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఇందులో ఎలా అంటే వేరే ఎవరు డిస్టర్బ్ చేయరు మనం. అదే మనం అవుట్డోర్ లో చేస్తున్నట్లయితే చాలా మంది క్రౌడ్ రావడం జరుగుతుంది, అది నేను ప్రతి ఒక్కరికి చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అందుకని బయట షూటింగ్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది, అంటే పబ్లిక్ రావడం, చూడడం, కెమెరాలో రావడం, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ తప్పుకోండి అది ఇది చేయడం జరుగుతుంది. అదే మనకి నార్మల్ గా స్టూడియో లోపల అంటే అలాంటివి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, యాక్టర్స్ గానే అయితే అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. కాకపోతే డైరెక్టర్ చెప్తూ వాళ్ళు ఇరిటేట్ కాకుండా మనం కూడా ఇరిటేట్ కాకుండా కూల్, కామ్ గా, పేషెన్స్ గా
0: అందరు జనాల్లో కొంచెం నటన చేయాలి అంటే కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, ఇన్నర్ ఫీలింగ్, కొంత బిడియం అంటారు, సిగ్గు లేకపోతే మోహం ఆటం, ఇట్లాంటి కొంత

ఇంతవరకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేమూల ఆదిత్యతో పాటల నడుమ ముచ్చట ఇన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇయాల్టి మాట చెప్పుండి పాటై నుండి కార్యక్రమం ప్రతి సోమవారం 5:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:00 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ముందుగల్లా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం కైదాట్వ గ్రామానికి చెందిన మాడావి తుకారం బృందం పడిన గుమేల పాటలు రెండవ భాగం, కొమ్రెంభీం ఆసిపాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పడిన డోల్కీ పాటలు 8వ భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో విత్తుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరితో ముచ్చట. 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి 101 కథలు సంపుటి నుండి కటికోళ్లు కథ వింటారు. ముచ్చట కార్యక్రమంలో ఆట వేలదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సొనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్యకవి గొల్లంపల్లి రమేష్ బాబుతో ముచ్చట ఇంటారు. ఇవే కాకుండా 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మధురిమలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని ఇంటారు. ఇప్పుడు ఒక 2 ప్రకటనలు విందాం.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఈఎల్టీ రేపటి కార్యక్రమాల్ని. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన యోగా ధ్యానం అంటే ఏమిటి, ఈవి గిరీష్ ప్రసంగం రెండవ భాగం వింటారు. శక్తి స్త్రీల కార్యక్రమంలో ధీర వనిత ఐలమ్మ రూపకం కార్యక్రమం వింటారు. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యలు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 41వ భాగం వింటారు. 9:45 శామ్య గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరీ వ్రతం యక్షగానం 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా పొద్దుగల 8:45 సింగిడి, 5:00 మాట చెప్పుని పాట అయినుండ్రి, 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మధురిమలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పన్నమయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం కెరమెరి మండలం కొటారి గ్రామానికి చేరుకున్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో భాగంగా 20 మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేసిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద 112 కోట్లకు పైగా నిధులతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీరు వినియోగించే పంటలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఎల్నినో తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలను ప్లే స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మంచిర్యాల జిల్లా రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈరోజు ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మల్లికార్జున ఖర్గేతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు. రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్టాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్టాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
2: మేము మోటార్లకు మీటర్లు పెట్టము. ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు జరిపే దుష్పాచారం, మీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితులు మీ ఎన్నికలు నిలబడం. మేము వచ్చే ఎన్నికల్లో మీటర్లు పెట్టకుండా మోటార్లకు ఎన్నికలకు ముందు పోతాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తప్పుకుంటుందని చెప్పినటువంటి సూటి ప్రస్తుత సవాల్కు ఇప్పుడు కేటీఆర్ అధిసర క్షమాని చెప్పాలి. ఇప్పుడు రైతు ప్రయోజనం కాబట్టి ప్రయత్నం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా
1: ఉన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అవినీతి, అక్రమాల బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర సంకోభంలోకి నెడుతోందని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు దోచుకుంటుంటే అన్నదాతలు నష్టపోతున్నారని, అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నా రాష్ట ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆయన మండిపడ్డారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరఫున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలో సమర్పించామని వెల్లడించారు. ఈ రైల్వే లైన్ వల్ల మణుగూరు రామగుండం మధ్య ఉన్న మంథని, భూపాల్పల్లి, మేడారం, తాడ్వాయి వంటి మారుమూల ప్రాంతాలకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. రైతులు పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
3: పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను, వరి కొయ్యలు, మొక్కజొన్న బెండ్లు, అట్లా మిగతా పంట వ్యర్థాలన్నింటినీ ఎక్కువ మొత్తంలో రైతులు కాలబెడుతున్నట్టు దృష్టికి వస్తుంది. వాళ్ళందరికీ కూడా మేము సూచన చేసేది ఏంటంటే, ఇట్లా కాలబెట్టడం వల్ల మనకు భూమిలో కలవాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయి వాతావరణం కాలుష్యం అవుతుంది. అలానే భూమి సారం కూడా తగ్గిపోతుంది. మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో మళ్లీ పట్లేర వేసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా పంట కొయ్యలను, పంట అవశేషాలను అసలే కాల్చవద్దు.
1: ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఫిలిప్పీన్స్, యూకే, దుబాయ్ కేంద్రాలుగా సాగుతున్న ఈ నెట్వర్క్ కు సంబంధించి 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి మండల కేంద్రాల్లో, తూడుకుర్తి, ఉయ్యాలవాడ గ్రామాల్లో పలు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 6వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. లబ్దిదారుల నూతన గృహాల్లో పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేయించారు. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 3 ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని రెబ్బన మండలం ఖైరిగూడ శివార్లో వ్యవసాయ పనుల్లో ఉన్న భార్యాభర్తలపై పిడుగుపడ్డంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కౌటగూడలో కూడా పిడుగుపాటుకు మరొకరు మృతి చెందారు. ఒకే రోజు జిల్లాలో 3 మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గిరిపదం. ఆ ఆదివాసి జానపద సంగీత కార్యక్రమం. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అందులో గోండు, కొలామి,

నాయక్ పోర్ట్, లబానా వంటివి కూడా ఉంటాయి. ఎల్టిగిరి పదం కార్యక్రమంలో నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మాండవి తుకారం బృందం పాడిన గుమేల పాటలు రెండవ భాగం, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డౌల్కి పాటలు ఎనిమిదవ భాగం ఇంటరు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: मुखान मोटी मला
2: साई बॉल
1: गज्जा बबला
2: साई बॉल
1: नडुगुलो तामरा
2: साई बॉल
1: बुरद पुल्ला
2: साई बॉल
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి साई बॉल.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపథం కార్యక్రమంలో నార్నూర్ మండలం కైర్దాట్వ గ్రామానికి చెందిన మాడవి తుకారాం బృందం పాడిన గుమేల పాటలు 2వ భాగాన్ని. గుమేల పాటలు అంటే తెలుగులో గుమ్మ పాటలని పిలుస్తారు. వీటిని తెలంగాణలో జానపద గేయాలు, ప్రేమ గీతాలను కూడా పిలుస్తారు. గుమ్మే లేదా గుమ్మ అనే పదం స్త్రీల సౌందర్యానికి, దైవత్వానికి ప్రతీకగా వర్ణించే మధురమైన పాటలు.

ఇంతవరకు నార్నూరు మండలం ఖైర్దాట్వ గ్రామానికి చెందిన మాడవి తుకారం బృందం పాడిన గుమేల పాటలు రెండవ భాగం విన్నారు. గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా.

0: జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 8వ భాగాన్ని. ఇవి వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: है कार्ड। टेली लॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 8వ భాగాన్ని.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మే టోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపాదం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 8వ భాగాన్ని.

ఇంతవరకు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 8వ భాగం విన్నారు. ఎల్టిగిరి పదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 6:20 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు, నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. ఆదిలాబాద్ రిమ్సి పరిధిలోని ఏఆర్టి సెంటర్ వెల్నెస్ సెంటర్లో పోస్టులకు తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతి ప్రకారం చేసేందుకు, భర్తీ చేసేందుకు దరఖాస్తులు భర్తీ చేసుకోవచ్చని రిమ్స్ సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ ఆఫీసర్కి 2 పోస్టులు, స్టాఫ్ నర్సుకి 1, ల్యాబ్ టెక్నీషియన్కి 1, ఫిజియోథెరపిస్టుకు 1 పోస్టు ఖాళీగా ఉందని చెప్పారు.

ఆసక్తి అర్హత గలవారు జూన్ 2 నుంచి 9వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకో సమాచారం, నీట్ యూజీ పరీక్షను జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. పేపర్ లీక్ వలన ఎగ్జామ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అందుకని విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఏమైనా సందేహాలుంటే neet.ug@nta.ac.in వెబ్సైట్లో చూడొచ్చు. మరొక సమాచారం, ఏళ్ల తరబడి 10వ తరగతి గట్టెక్కలేక చదువు ఆపేసిన విద్యార్థులకు సర్కార్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2015 నుంచి ఇప్పటి వరకు 10th పరీక్షలో ఫెయిల్ అయిన పాత విద్యార్థులందరూ వచ్చే జూన్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో సీసీఐ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత 2015 నుంచి పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇంకో సమాచారం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు తెలియజేయనది ఏమనగా, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. కనుక జూన్ 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ దాకా శిక్షణ ఇస్తున్నారు కాబట్టి జూన్ 6వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్తో దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గౌరవ శ్రీజీ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిరునామా ఆదిలాబాద్ దస్నాపూర్ తిరుమల పెట్రోల్ పంపు ఎదురుగా.

0: మరొక సమాచారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇచ్చోడలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు దోస్తు ప్రక్రియ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చని కళాశాల ప్రిన్సిపల్ అచ్చి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 3వ దశ ప్రక్రియ జూన్ 15 వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంటు జూన్ 20వ తేదీన ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 20 నుంచి జూన్ 25 వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంప్రదించవచ్చని చెప్పారు. కళాశాలలో బీఏ, బీకామ్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ, బీజెడ్సీ తదితర కోర్సులు ఉన్నాయి అన్నారు. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా గ్రూపులు చేరవచ్చు. ఇది ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:05. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్ అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ,

0: వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిశ్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్టపతి భవన్లో సమాపేశమయ్యారు. ఉమ్మడి బౌద్ద వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1.22 కోట్లకు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
3: డొమెస్టిక్ ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కే సంబంధ మే పిచ్లే 3 దినోమే 1.21 కోట్ బుకింగ్స్ రిసీవ్ హుయి హై, ఉస్కే అగేన్స్ట్ 1.22 కోట్ డెలివరీస్ కీ గయి హై ఔర్ 95% డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాత్ కీ గయి హై.
0: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్టాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్టాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్టాల నుంచి ఒక్కో ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సీబీటీ మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఎల్లో యవసం యవసందారుల కార్యక్రమం.

రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల, అధికారుల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో ఇనిపించే కార్యక్రమమే మా ఇల్లు వ్యవసాయం.

0: కార్యక్రమంలో ముందుగల విందాం. పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో విత్తుకునే మందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఇంటారు. రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాల గురించి బేలా మండలం పొనాల గ్రామానికి చెందిన కల్లెం ప్రమోద్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లీనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 36%, గాలి గంటకు 2 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు యువసం, యువసందారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల్ల విందాం. పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో విత్తుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
1: ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగయ్యే పంట పత్తి, సోయా చిక్కుడు. ఎక్కువ మొత్తంలో విస్తీర్ణాలు సాగయ్యే ప్రధాన పంటలు ఇవని చెప్పచ్చు. మరి ఈ పంటలు సాగు చేసే ముందు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఏ రకంగా ఈ పత్తి, సోయా చిక్కుడు సాగుకు సమాయత్తం కావాలి, సాగులో ఎసుంటి మెలకువలు పాటించాలి, ఈ ముచ్చట్లు చెప్పతందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: సాధారణంగా మన ప్రాంతంలో ఈ పత్తి ఎక్కువ విస్తీర్ణంలో అయ్యే సాగు అయ్యే పంట, తర్వాత సోయా ఉంటుంది. అయితే దాదాపు ఈ రెండు పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉన్నది చెప్తారా? అంటే గత సంవత్సరం పోలిస్తే గతంలో ఎంత అయింది, ఇప్పుడు ఎంతవరకు సాగయ్యే అవకాశం ఉన్నది?
2: మన ఆదిలాబాద్ జిల్లాలో అండి ఈ వానాకాలంలో మనకు యావరేజ్ సరాసరిగా చూసుకుంటే ఒక 5.5 లక్షల ఎకరాలు సాగులో ఉంటుంది. ఈ 5.5 లక్షల ఎకరాల్లో పత్తి మరియు సోయా చిక్కుడు కలుపుకొని ఒక 5 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. ఇందులో కూడా మనకు పత్తి ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది, 4 లక్షల ఎకరాల వరకు ఉంటుంది తక్కువలో తక్కువ. అది సోయా చిక్కుడు 1 లక్ష ఎకరాల వరకు. అదే మనము పోయిన సంవత్సరం చూసినట్టయితే పత్తి ఏరియా అనేది పెరిగింది, మనకు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడింది. పత్తి ఏరియా సుమారు 4.2 లక్షల ఎకరాల్లో సాగు చేయబడింది. అలాగే సోయా చిక్కుడు వచ్చేసి 80,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. సో ఈసారి కూడా మన అంచనా ప్రకారం ఏంటంటే దాదాపుగా ఇవే రేంజ్ లో, అంటే ఈ విస్తీర్ణంలోనే మనకు సాగే అవకాశాలు ఉన్నాయండి.
1: అయితే ప్రధానమైన వాణిజ్య పంట పత్తి అని చెప్పొచ్చు మన ప్రాంతంలో సాగవుతున్నది. ముందు పత్తి గురించి మాట్లాడుకుందాం, తర్వాత సోయా గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ పత్తి సాగు చేయడానికి ఇంకా టైం ఉన్నది విత్తుకోవడానికి. అయితే ఆ లోపు రైతులు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, అంతకు ముందు ఏమన్నా చేయాల్సిన పనులు ఉంటాయా, ఆ పనుల గురించి చెప్తారా?
2: ఇప్పుడు మన రైతులు ఎవరైతే యాసంగిలో లేదా వేసవిలో పంటలు వేసుకున్నట్టయితే పంట యొక్క ఏవైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని ఫస్ట్ పొలం నుంచి తీసేయాలండి. పూర్తిగా తీసేస్తే మనకు ఈ దుక్కి దున్నేటప్పుడు ఈజీ ఉంటుంది. దాంతోపాటు ఇంకో లాభం ఏంటంటే ఆ వేరు వ్యవస్థలో గానీ లేకపోతే మిగిలిపోయిన అవశేషాల్లో ఏమైనా పురుగులు లాంటివి ఉంటే అవి భూమిలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది నెక్స్ట్ మనం వేసే పత్తి గానీ, సోయా చిక్కుడు గానీ, కంది పంట గానీ వాటిపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏవైనా మొదళ్ళు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా తీసేయాలి. తీసిన తర్వాత ఫస్ట్ ప్లో వేసుకున్న తర్వాత కల్టివేటర్ మళ్ళీ రొటవేటర్ వేసుకోవాలి. ఒకవేళ పోయిన సంవత్సరం రైతులు లోతైన దుక్కులు ఏవైతే వేసే దుక్కులు అంటామో వాటిని చేసుకున్నట్టయితే ఈసారి లోతైన దుక్కులు చేసుకుంటే మనకేందంటే ఈ భూమి లోపల ఉండే ఏవైతే వివిధ రకాల కీటకాల యొక్క గుడ్లు ఏమైనా ఉంటాయో అవి మనకు బయటకు వచ్చేసి ఎండకు చనిపోయే అవకాశం ఉంటుంది. పోయిన సంవత్సరం ఎవరైనా వేసినట్టయితే ఈసారి చేయకూడదు. ఎందుకంటే ప్రతిసారి మనం ఎక్కువగా చేసినట్టయితే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఏంటంటే మనకు పోషక సామర్థ్యం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో రైతు సోదరులు వాళ్ళు పోయిన సంవత్సరం చేసిన దాని ప్రకారం ఈసారి ప్లాన్ చేసుకుని నేలను రెడీ ఉంచుకోవాలా క్లీన్ చేసుకున్న తర్వాత. సెకండ్ ఏంటంటే ఈసారి మనకు వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం వర్షాలు సాధారణ కంటే ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవలింగ్ ఏదైతే మనము ఈ నేల తయారు చేసేటప్పుడు మనకు ఏటవాలుగా ఉండడము లేదంటే ఒక దగ్గర భూమి కుంగిపోయి ఉండి మనకేందంటే వర్షాలు పడ్డప్పుడు నీళ్ళాగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశం లేకుండా ఈ దుక్కి చేసుకున్న తర్వాత ఈ లెవలింగ్ అంటే మనకు రొటావేటర్ కొట్టే ముందు చదును చేసుకున్నట్టయితే మనకేందంటే పడ్డ వర్షం అనేది పొలంలో లేదంటే చేనులో ఆగకుండా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉంటది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకేందంటే పంట వేసిన తర్వాత మనం దాన్ని ఎటు తీయలేకపోతామండి. సో ఇప్పుడే

0: దాన్ని లెవెలింగ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సేంద్రియ ఎరువుల వాడకం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి రైతు సోదరులు. చివరి దుక్కులు వేసుకున్నట్టయితే మనకు నేలకు ఆరోగ్యం పెరిగి మంచి పోషకాలు లభ్యమే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మూడు ముఖ్యమైన ఏంటంటే పంట వెడతలు ఏమైనా ఉంటే తీసేయడం, అలాగే నేల తయారీ, లెవెలింగ్ అంటే చదును వేసుకున్నట్టయితే నీరు ఆగే సమస్య తగ్గిపోతుంది. దాంతోపాటు ఈ సేంద్రియ ఎరువులు వాడకం అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి.
1: అయితే ఇప్పుడు దుక్కుల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ దుక్కులు ఎప్పటి వరకు ఏ లోపు మనం ఆ పని పూర్తి చేసుకోవాలి?
0: మే చివరి వారం లోపు చేసుకుంటే ఏమైతుందంటే మనకు సాధారణంగా మనకు వర్షపాతం వచ్చేది ఏంటంటే మన కేరళకు నైరుతి ఋతుపవనాలు వచ్చేసి జూన్ 2వ తేదీకి మనం అనుకుంటామండి తాగుతామని. సో దానికి ఒక వారం అట్టిట్టు ఉండొచ్చు. సో ఏంటంటే ఇప్పుడు ఈసారి ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ అడపదడప వర్షాలు కూడా మనకు పడుతున్నాం గమనించడం జరిగింది. వీటిని క్యుములోనింబస్ మేఘాలు అంటారండి, అంటే సడన్ గా ఫామ్ అయిపోయి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో మనవి నల్లరేగడి భూములు కాబట్టి ఒకవేళ ఇలాంటి అనుకోని వర్షాలు లేదంటే ఏదైనా తుఫాన్ ఇలాంటి వచ్చినప్పుడు మనం ఒక్కసారి వర్షం పడ్డ తర్వాత వర్ష తీవ్రత ప్రకారం మనం 2 రోజుల నుంచి 10 రోజుల వరకు అందులో నుంచి మనం ఎలాంటి పని చేసే అవకాశం ఉండదు కాబట్టి సో మనం మే చివరి వారం లోపు మనం మన చేను లేదంటే పొలాన్ని రెడీ ఉంచుకున్నట్టయితే మనకు అనుకున్నట్టుగా సమయానికి విత్తుకోవడం మిగతా పనులన్నీ మనం చేసుకోవచ్చండి.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి విషయంలోనే ఈ పనులు అంటే ఈ దుక్కులు ఇవన్నీ అవసరం ఉంటాయా? సోయా విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి?
0: ఈ నేల తయారీలో ఎలాంటి తేడా ఉండదండి, ఏ పంట అయినా సరే సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఏంటంటే ముఖ్యం ఏంటంటే ఈ టైంకు రెడీ అయిపోవడం, మళ్ళా పాటించే పద్ధతి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వేసవి దుక్కులు అవసరం అంటే పోయిన సంవత్సరం చేయకపోతే ఈసారి చేయడం అలాంటివి చేసుకోవాలా. దీంతో పాటు ముఖ్యమైనది ఏంటంటే ఈ రైతు సోదరులు మనము మంచి పోషకాలు వాడినా, నేల తయారు మంచి చేసుకున్నా, ఎన్ని పిచికారి మందులు చేసినా, ఒకవేళ నాణ్యమైన విత్తనం మనం విత్తుకోలేదు అనుకోండి అది మన దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఉదాహరణకి ఎవరైనా రైతు దగ్గర 5 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళు 2 ఎకరాల్లో పత్తి లేకపోతే 3 ఎకరాల్లో పత్తి, 1 ఎకరంలో సోయా చిక్కుడు, ఇంకో ఎకరంలో కంది లాంటివి వేయాలనుకుంటే అందుకు తగ్గట్టుగానే నాణ్యమైన విత్తనాలు ముందే అందుబాటులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనకు నాణ్యమైన విత్తనాలు వెళ్లిపోయిన తర్వాత ఈ మధ్య మనకు ఈ కల్తీ విత్తనాల బెడద కూడా ఎక్కువ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మంచి నాణ్యమైన విత్తనాలు, క్వాలిటీ సీడ్ ఏదైతే మంచి కంపెనీ ఉంటాయో లేదంటే మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వచ్చే రకాలు లేదంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్ అయిన రకాలు ఏమైనా ఉంటే వాటిని వాడినట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్చేజ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచైనా పర్చేజ్ చేసిన తర్వాత రసీదు మాత్రం తప్పకుండా తీసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ మనకు మొలక శాతంలో ఏమైనా తేడాలు వచ్చినా కూడా మనకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది కాబట్టి ఆ రసీదు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే సిఫారసు చేసిన ఎరువుల మోతాదే వాడుకోవాలి. ఇప్పుడు మనకు ఉదాహరణకు పత్తి పంట తీసుకుందాం అండి, ముఖ్యమైన పంట కాబట్టి మనకు ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం మాత్రమే మనం సిఫారసు చేస్తున్నాం. ఇది కాకుండా రైతు సోదరులు ఏం చేస్తున్నారు అంటే 100 కిలోల నత్రజని వరకు ఇస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే మనకు ఈ పంట యొక్క ఖర్చు పెరుగుతుంది, దానికంటే ముఖ్యంగా మనకు నేల ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే మనం ఎంత వేసినా కూడా మొక్క ఎంత తీసుకోవాలన్నా వేరు వేసిన నుంచి అంతే తీసుకుంటుంది, మిగిలినంత భూమిలో ఉండిపోయి భూమి యొక్క ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదులోనే అంటే ఏ పంటకు ఎంత సిఫారసు చేసినామో అంతే మోతాదులో వాడాలి. అదేవిధంగా ఈ నత్రజని ఎరువులు ఏవైతే ఉంటాయి అంటే యూరియా లాంటిది, వీటిని మనం ఒకేసారి కాకుండా విడివిడి భాగాలుగా అంటే పంట మనం సిఫారసు చేసిన విధంగా దాన్ని వేసుకుంటే నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు పత్తికి సంబంధించి చెప్పారు కదా, అట్లాగే సోయా చిక్కుడుకు సంబంధించి ఎంత మోతాదులో సిఫార్సు చేస్తారు దాని గురించి చెప్తారు?
0: సోయా చిక్కుడుకు వచ్చేసరికి మనము 40 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాషియం అని సిఫారసు చేస్తామండి. సో దీంట్లో కూడా విత్తుకునేటప్పుడే ఈ భాస్వరం వేసుకుంటాం, దాని తర్వాత ఈ నత్రజని మరియు పొటాషియం ఏవైతే రెండు దఫాలుగా వేసుకుంటాం, విత్తుకున్నప్పుడు సగం, విత్తిన 30 రోజులకు సగంగా వేసుకుంటామండి. సో ఈ విధంగా వేసుకుని కూడా మనం ఈ నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో మనకేందంటే ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి ఎండాకాలంలో ఇప్పుడు 46-48 డిగ్రీల వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఒక చిన్న వర్షం పడ్డ వెంటనే పంటను విత్తుకోకూడదు, ఎందుకంటే నేలలో చాలా వేడి ఉంటుంది కాబట్టి
1: బయటకు
0: పోవాలా. మినిమం ఎంత లేని పత్తి మరియు సోయా చిక్కుడు కలుపుకొని 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకోవాలి. లేదు అంతకుముందు విత్తుకుంటే ఒకవేళ నీటి వ్యవస్థ లేదనుకోండి మనకు మొలక శాతం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మనం ఎంత క్వాలిటీ సీడ్ వేసినా కూడా ఒకవేళ వాతావరణం పరిస్థితులు అనుగుణం లేనప్పుడు వేసినట్టయితే మనకు మొలక శాతం దెబ్బతిని అనవసరమైన మనకు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడి ఖర్చు పెరుగుతాయి. దాంతో పాటు మనం తీసుకున్న నాణ్యమైన విత్తనం మళ్ళీ మనకు దొరుకుతా కూడా తెలియదు. సో ఈ విధమైన జాగ్రత్తలు పాటించి మంచిగా ప్లానింగ్ చేసుకుని నేల తయారీ నుంచి విత్తనం విత్తే అంటే వర్షం పడి విత్తనం విత్తే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి సోయకు సంబంధించి విత్తనాలు, విత్తన మోతాదు, ఎరువుల మోతాదు గురించి చెప్తూ సేంద్రియ ఎరువుల పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పారు కదా, ఈ పంటలకు సంబంధించి ఏ రకమైన సేంద్రియ ఎరువులు ఎంత

0: ఉపయోగపడతాయి వాటి గురించి చెప్పండి.
1: మన పశువుల పేడ ఏమైనా ఉంటే 5 టన్నులు ఎకరానికి వేసుకోవాలండి. అదే లేదంటే ఎవరికన్నా వానపాములు ఎరువులు తయారు చేసుకున్నట్టయితే 3 టన్నులు ఎకరానికి సరిపోతాయండి. సో వీటి ఏంటంటే మనం చివరి దుక్కులు వేసుకుంటే లాభదాయకం, ఎందుకంటే మనకు ఈ యూరియా పొటాష్ డిఏపి లాగా వెంటనే మనకి పోషకాలను సప్లై అయ్యాయి కాబట్టి ఇందులో ఉన్న పోషకాలు కొద్ది కొద్దిగా కొద్దిగా టైం తీసుకుని మొక్కలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం చివరి దుక్కులు వేసుకున్నట్టయితే అక్కడ నుంచి మనం 15-20 రోజుల తర్వాత ఎత్తుకుంటాం కాబట్టి వీటి లభ్యత కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయి అంటే మొక్కకు ఎప్పుడైతే అవసరం ఉన్నాయో అప్పుడు లభ్యతలోకి వస్తాయి కాబట్టి వీటిని ముందే వేసుకుంటే బాగుంటుంది.
0: అయితే రైతులు ఎవరైతే ఇప్పుడు ఈ పంటలు పత్తి సోయా పంటలు విత్తుకునేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు చేయాల్సిన పనుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు కదా, ఇంకా ప్రధానంగా రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉంటే చివరగా సూచిస్తారా?
1: ఇంతకుముందు చెప్పినట్టు ఇవే మనకేందంటే నేల తయారీ, మళ్ళీ ఏంటంటే సేంద్రియ ఎరువులు, నాణ్యమైన విత్తనము, మరి తగినంత మోతాదులో వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలి. నీటి వసతి ఉన్నా కూడా తగినంత వర్షం పడ్డ తర్వాతనే మనం విత్తుకుంటే బాగుంటుంది.
0: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా ఏ పంట తీసుకున్నా ప్రధానమైనవి నేల, విత్తు. కాబట్టి ఆ పంటలు వేసుకునే కంటే ముందు మనం సాగు చేసే పంటకు అనుకూలంగా నేలని తయారు చేసుకోవడంతో పాటు మనం ఎంచుకున్న పంటలో కూడా నాణ్యమైన విత్తనాల్ని ఎంపిక చేసుకుని సాగులో మంచి మెళుకువలు పాటిస్తే తప్పకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని మీరు సూచించారు. అట్లాగే ఈ పంటల సాగుకు ముందు తీసుకోవాల్సిన చర్యలను గురించి కూడా చక్కగా వివరించండు. మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుని రానున్న కాలంలో ఈ పత్తి సోయాకు సంబంధించి పంటలు వేసి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు పత్తి మరియు సోయా చిక్కుడు పంటల్లో విత్తుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో కేలేనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు. మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాలు గురించి బేలా మండలం పొనాల గ్రామానికి చెందిన కల్లెం ప్రమోదరెడ్డితో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.
3: కల్లెం ప్రమోదరెడ్డి గారు మీకు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంటుందండి?
4: 3 ఎకరాల 27 గింటలు.
3: ఇంకేమన్నా కౌలు తీసుకుంటారా?
4: ఆ కౌలు ప్రతి సంవత్సరం 30-40-50 ఎకరాలు కూడా కౌలుకు బట్టి రోజులు ఉంది.
3: అంటే ఇంత పెద్ద మొత్తంలో భూమి కౌలు తీసుకోవడానికి మరి మీ ఊర్లో వ్యవసాయం చేసే వాళ్ళు లేకనా, లేక భూమి ఎక్కువ ఉందని?
4: మా ఊర్లో వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువనే ఉన్నారు. కాకపోతే నేను పట్టేది కౌలుకు మా దగ్గర కాదు, మా పక్కకు మహారాష్ట్ర బార్డర్లో 10 కిలోమీటర్స్ దూరంలో పరసోడా అనే విలేజ్ ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేయరు. కొందరికి ఫ్యాక్టరీలలో భూములు పోయినాయి, ఫ్యాక్టరీలో జాబ్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కౌలుకు ఇచ్చేస్తారు. మళ్ళీ అక్కడ ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఎక్కువనే కాబట్టి మేము అక్కడికి వెళ్ళి కౌలుకు వేస్తాం.
3: అక్కడ ఏం రేట్ ఉంటుంది ఆ కౌలు ఎకరానికి?
4: ఇప్పుడు నేను పట్టింది 20,000 ఎకరా పట్టినా, 27,000 ఎకరా కూడా పట్టినా.
3: ధైర్యం ఏంటి అంత పెద్ద మొత్తంలో భూమి సాగు చేయాలనుకుంటుంటే?
4: ధైర్యం అంటే మనకు 4,000 మెతుకులు అన్నం లోపలికి పోవాలంటే నీళ్ల తల్లిని నమ్ముకొని కష్టపడితేనే మనకు ఫుడ్ అనేది వస్తుంది. ఇప్పుడు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఎకరాకు 10,000 మిగిలినా గానీ 100,000 రూపాయలే వస్తుంది లాభం. అది ఏమాత్రం సరిపోదు. అదేవిగా 40 ఎకరాలు ఉన్నాయి అనుకో, ఎకరాకు 10,000 లాభం వచ్చినా గానీ 4 లక్షలు లాభం వస్తుంది. దాంతో పిల్లల చదువులకైతే మన కుటుంబ పోషణ నడుస్తుంది.
3: 2-3 ఎకరాల కోసమే కూలీలు దొరుకుతలేరు అంటుంటారు రైతులు, మరి మీరు ఎట్లా కూలీలు పట్టుకొస్తున్నారు?
4: కూలీలు అంటే దాదాపు అంత మిషనరీ వర్క్స్ అయిపోయినాయి. గడ్డి మందులు స్ప్రే చేస్తున్నాం. కాటన్ పికింగ్ అప్పుడు మహారాష్ట్ర నాందేడ్ డిస్టిక్ట్ నుంచి ప్రతి సంవత్సరం మాకు లేబర్లు వస్తారు. వాళ్ళే రెగ్యులర్ గా వచ్చి 3-4 ఏరులు పత్తి పికింగ్ అయిపోయే వరకు ఉండి పోతారు. ఇక మామూలుగా సోయా కటింగ్ అప్పుడు ఈ చంద్రపూర్ డిస్టిక్ గడిచూరు ఏరియా నుంచి వస్తారు. లోకల్లోనే అయితే లేబర్ ప్రాబ్లం బాగుంది. లోకల్ అసలు లేబర్ దొరికే సమస్య లేదు, బయట నుంచి తీసుకొచ్చుకుంటాం ఇట్లా అవసరం ఉన్నప్పుడు.
3: ఎందుకు లోకల్లో లేబర్ దొరకకపోవడానికి కారణం?
4: లోకల్లో అన్ని వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి దాదాపుగా. మా పొనాలలో అయితే 2-3 కుటుంబాలు తప్ప అందరికీ వ్యవసాయం ఉంది. లేని వాళ్ళు కౌలుకైనా చేస్తారు గాని వ్యవసాయం లేని కుటుంబం అంటూ లేదు.
3: రాతం ఎంతమంది వస్తారు మీ చేనులోకి కూలీలు?
4: అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వెళ్ళి కాటన్ పికింగ్ అప్పుడు 20 మంది వస్తారు.
3: ఇప్పుడు కలుపులప్పుడు రారు?
4: కలుపులప్పుడు మహారాష్ట్ర నుంచి వెళ్ళి తీసుకొస్తాం. ఇప్పుడు కోరుపన ఏరియాలో అక్కడ గాంధీనగర్ అని ఒక విలేజ్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి 30-40-50-50 మంది కూడా ఒక రోజు వస్తారు పెద్ద వెహికల్ పెట్టి.

0: చేస్తే 30-40 మంది వేస్తే ఒకరోజు 8-10 ఎకరాలు అయిపోతుంది. అట్లా ఒక 2-3 రోజులలో అయిపోతుంది.
1: ఇప్పుడు ఈ పత్తి పెట్టాలంటే ఎన్ని రోజులు కావాలి మరి మీకు?
0: పత్తి పెట్టడానికి
1: గింజలు పెట్టాలంటే,
0: గింజలు పెట్టడానికి అంటే ఇంతకు ముందు లేబర్ తోటి పెట్టిస్తుంటే, ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్స్ మనుషులు దుబ్బెట్టి వచ్చినాయి. వాటి ద్వారా ఒక మనిషి ఐదు ఒక దుమ్మ దినమంతా ఒక 6 ఎకరాలు నడుస్తుంది. ఒక మనిషి తోటి 6 ఎకరాలు కాటన్ స్వయం చేసుకోవచ్చు.
1: ఇప్పుడు పత్తి పెట్టడానికి మిషన్ వచ్చేసింది, మీరు కొన్నారా లేకపోతే?
0: తీసుకో, 6,000 కొన్నాం. సీడ్ డ్రిల్లర్
1: తోని ఎన్ని ఎకరాలు పత్తి పెట్టచ్చు?
0: 6 ఎకరాలు పెట్టచ్చు ఒక రోజు ఒక మనిషి తోడుంటే. దుమ్మ చుదోలే వ్యక్తి కాకుండా దుమ్మ ఈ వెనకర్లు పట్టుకొని 6 ఎకరాలు మామూలుగా మనం కూడా పట్టుకొని పోవచ్చు, పెద్ద శ్రమ ఏమి ఉండదు.
1: ఎక్కువ బురద ఉన్నా పట్టుకుని పోవచ్చు?
0: లేదు, బురద ఉన్నప్పుడు సాధ్యం కాదు. పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నడుస్తుంది. బురద ఉన్న రోజు స్వయింగ్ చేస్తే ముందు దానికి బురద అంటుకుంటది కాబట్టి ఆ మిషన్ కి జామ్ అవుతుంది. అది
1: దాని గీతలు కొట్టాల్సి వస్తుంది, అవసరం లేదా?
0: గీతలు కొట్టాలి. గీతలు కొట్టకపోతే వరుసలు సీదా పోవు కదా. మిషన్ పట్టుకుని మనిషి అటు ఇటు పోతాడు. గీర ఉంటే ఆ గీత ఎంబడి స్ట్రేట్ గా పోతారు.
1: ఆ గీతకు మళ్ళీ ఎడ్ల అవసరమే?
0: అవసరమే.
1: అంటే ఎంతకో విత్తనం వేస్తుంది అది?
0: దాని సెట్టింగ్ ఇప్పుడు 6 ఇంచులకు ఒకటి ఉంది, దాన్ని 12 ఇంచులకు వేసుకోవచ్చు, 18 ఇంచులకు. అంటే ఒక్కొక్క దాంట్లో హోల్ని మూసేస్తే పెంచుకోవచ్చు.
1: మీరు 8 ఇంచులకు కొట్టేస్తారు అది?
0: మామూలుగా హై డెన్సిటీ అయితే 6 ఇంచులకు వేస్తాం, నార్మల్ అయితే 12 ఇంచులకు కొట్టేస్తాం.
1: అంటే ఒక సైడే డౌరా కొట్టాలా, రెండో సైడ్ లేదు?
0: రెండో సైడ్ లేదు.
1: మరి మన దాంట్లో అంతర కృషి కోసమే మన మిషన్లు తెచ్చారు ఇంకా?
0: అంతర కృషి కోసం మేము తీసుకురాలి ఇంకా ఆల్రెడీ, ఎందుకంటే గడ్డి మందులతోటే కొడుతున్నాం, స్ప్రే చేస్తాం. మళ్ళీ మన ఎద్దులు జీతాలు ఉన్నారు కాబట్టి ఇద్దరు జీతాలు డౌరలు వాళ్లే కొడతారు,
2: అవసరం లేదు.
0: అవసరం.
1: మరి సోయా కూడా అదే మిషనేనా?
0: లేదు, సోయా ట్రాక్టర్
1: వేస్తాం,
0: ట్రాక్టర్ తోటి వస్తాం. ఇప్పుడు మక్క కూడా దీంతో వేస్తాం, సీడ్ డ్రిల్లర్ తోటి.
1: ఈ కంది సాలేస్తే?
0: కంది సీడ్ డ్రిల్లర్ తోటి వేయచ్చు. సేమ్ పత్తి ఎంత అయితే పెట్టుకుంటాం దానికోసం స్పెషల్ గా ఇప్పుడు అంతర పంటకి వేసేది ఉంటే దానికి పత్తి 12 ఇంచులు పెట్టుకున్నా గానీ కంది 6 ఇంచులు సరిపోతుంది. రెండు మిషన్లు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు పత్తి కోటి స్పెషల్ వాడతాం, కందికి స్పెషల్ వాడతాం.
1: ఎక్కడికి తెచ్చారు దాన్ని, ఎంతకు తెచ్చారు?
0: అంతకు ముందు సంవత్సరం నిర్మల్ నుంచి తెచ్చిన 6,000కు. ఒకటి పోయిన సంవత్సరం బేలల్ని 5,000కు తీసుకున్నా.
1: మరి ఇటువంటి సీడ్ డ్రిల్లర్ మిషన్లు మరి రైతులు మిగతా రైతులు ఎందుకు వాడకపోవచ్చు, వాడతలేరు కావచ్చు?
0: అవగాహన ఇప్పుడు ఈ సంవత్సరం బేలల బాగానే మంది తీసుకున్నారు. రాను రాను అనేది ఒకటేసారి యాంత్రీకరణ వైపు రైతులు ఒకటేసారి ముగ్గు చూపారు కదా. ఇప్పుడు ఇక్కడ మా బేలాలు ఏముంది, దాదాపు ఎక్కువ శాతము స్వయంగా వేసుకునే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయం 4-5 ఎకరాలు చేసుకుంటారు, అది వాళ్ళ ఇంటి దింటోళ్ళే చేసుకుంటారు ఎక్కువ.
1: మీ దగ్గర పని అయిపోతే ఆ యంత్రం వేరులకు ఇస్తారా?
0: అవి తీసుకెళ్తారు వేరే వాళ్ళు కూడా.
1: దానికి అద్దే
0: అద్దే లేదు, మామూలుగా మనకు తెలిసిన వాళ్ళే తీసుకెళ్తారు కాబట్టి అద్దే అటువంటి.
1: ఇప్పుడు మీ దగ్గర 2 మిషన్లు అన్నారు, అంటే కనీసం 10-12 ఎకరాలు పెట్టేయచ్చు.
0: ఓన్లీ కాటన్ పెడితే 10-12 ఎకరాలు అవుతుంది, మధ్యలో కంది వేయాలనుకుంటే లేట్ అవుతుంది.
1: అంటే కంది పత్తి ఒకే రోజు వేయరు మీరు?
0: ఒకటి రోజు ఇస్తాము. ఒక మిషన్ ఏమో కందికి పెడతాము, కంది సాళ్ళకు, ఒకటి పత్తికి పెడతాం కాబట్టి 6 వరుసలు పత్తి అయిన తర్వాత ఒక వరుస కంది వస్తుంది.
1: 6 వరుసలు ఒకటి కంది సాలు పెడతారు. ఇంతకు ముందు 10-12 వరుసలు ఒకటి పెట్టేవాళ్ళు?
0: లేదు, కొన్ని భూములల్లో అసలు కందే పెట్టాం, కొన్ని అంటే కందికి సూటేబుల్ ఉన్న ల్యాండ్ల 6 వరుసలు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే హై డెన్సిటీకి 4 వరుసలకే పెట్టాలనుకో.
1: ఎంత ఎన్ని ఫీట్లు ఉంటుంది వెడల్పు?
0: వెడల్పు ఇప్పుడు హై డెన్సిటీ అయితే 2.5 ఫీట్లు, నార్మల్ అయితే 4 ఫీట్లు.
1: మీరు 2.5 పెడతారా 4 పెడతారా?
0: హై డెన్సిటీ 2.5 పెడతాం. హై డెన్సిటీ అంటే అధిక
1: సాంద్రత. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి మాత్రమే మార్పు వచ్చింది, మిగతా అధిక సాంద్రతలోనే ఉంటాయి. మొక్కజొన్న గానీ ఈ జొన్న గానీ అవి అధిక సాంద్రతలోనే ఉంటాయి. ఎప్పుడైనా
0: పత్తి కూడా ఇప్పుడు అధిక అంటే మన తాతలు వేసిన కాలం అప్పుడు బూరి పత్తి పెండల కలిపి సరితతోటి పోసే రోజు పోస్తున్న మేము చూస్తున్నాం. ఇప్పుడు అదే రోజులకు మళ్ళీ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఫర్టిలైజర్ ఖర్చు బాగా పెరిగినాయి కాబట్టి అధిక సాంద్రతలో ఫర్టిలైజర్ తక్కువ వేయాల్సి వస్తుంది.
1: ఇప్పుడు ఇలా తప్పిపోయినటువంటి మళ్ళీ పెట్టచ్చా
0: మిషన్ తోటి? మనం చేతితోటి పెట్టుకోవచ్చు. మళ్ళీ మిషన్ తోటి అంటే ఎక్కువ దూరం తప్పిపోతే పెట్టచ్చు, కానీ ఒకటి ఒకటి తప్పిపోయిన జాగా పెట్టలేదు. మనం చేతితోటి పెట్టుకోవాలి, మిషన్ తోటి పెట్టరాదు.
1: ఖరీఫ్ కంటే ముందు మరి భూములు అయిపోతాం అయిపోయినాయా?
0: అవును, అయిపోయినాయి. దాదాపుగా ఏప్రిల్లోనే దుక్కి దున్నేసినాం. ఇప్పుడు రోటోవేటర్లు తోటి మొత్తం చదును చేసేస్తున్నాం, ఎందుకంటే వర్షాలు బాగా పడితేనేమో మన ఎడ్ల డౌరలతో ఒకరితోటి గుంటుకుతోటి దాన్ని పొతం చేయొచ్చు, కానీ వర్షాలు లేవు కాబట్టి ట్రాక్టర్ దున్నడం వల్ల పెద్ద పెద్ద బిడ్డలు ఉంటాయి. రోటోవేటర్ తోటి దాన్ని చదును వేసి మొత్తం పొడి పొడి నేల ఇప్పుడుగా విత్తనానికి సిద్ధంగా ఉన్నాయి.
1: ఉందా ట్రాక్టర్? ఉందా మీకు?
0: లేదు, ఇంతకు ముందు ఉండే ట్రాక్టర్ మా బాబాయ్ వాళ్ళకి అమ్మేసిన, ఎందుకంటే లేబర్ దొరుకుతలేరు డ్రైవర్లు. ఇక మా బాబాయ్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే వచ్చి దున్నిచ్చిపోతారు.
1: ఇంకేం మార్పులు వస్తే బాగుంటది వ్యవసాయంలో?
0: వ్యవసాయంలో అంటే ఇప్పుడు కాటన్ పికింగ్ యంత్రం ఒకటి వస్తే లేబర్ కు బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి, హార్వెస్టర్ తోటి సోయా కటింగ్ అవుతుంది, కంది కటింగ్ అవుతున్నది, శనగ అవుతున్నది, మక్క జవారి అన్ని కటింగ్లు అవుతున్నాయి. ఒక మెయిన్ లేబర్ ప్రాబ్లం ఉన్నది ప్రతికి,
1: పత్తికి సోయింగ్ ఒకటి రావాలా. ఇప్పుడు యంత్రీకరణ మనకు డౌర కూడా యంత్రాలు వచ్చేసినాయి, డౌరలు
0: వచ్చేసినాయి. కాకపోతే అది దుబ్బాలంటే దినమంతా మనిషికి చేతులు నొస్తాయని ఎడ్లు మేపుడు కష్టం అనుకున్న వాళ్ళు చిన్న రూటవేటర్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కర్లాగా కొట్టేది అవి ఉన్నాయి ఆల్రెడీ.
1: మందు కొట్టే పద్ధతి మీరు ఎట్లా ఇస్తారు? యంత్రాలు వస్తే బాగుంటుందా, ఉన్నాయంటారా, తెచ్చుకుంటారు ఎప్పుడైనా?
0: ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ అయితే ఇప్పుడు కాటన్ కు ఒక 3-4 స్ప్రేలు బ్యాటరీ పంప్ తోటి చేస్తాం. పత్తి చిన్న ఉన్నప్పుడు మళ్ళా పత్తి 4 ఫీట్ల హైట్కి వచ్చిన తర్వాత తైవాన్ స్ప్రే చేస్తాం. మళ్ళీ ఇంకా నడవడం కష్టం వచ్చి అనుకున్నప్పుడు ఇవి డ్రోన్ స్ప్రేలు కూడా వచ్చినాయి.
1: డ్రోన్ స్ప్రే కూడా ఇస్తారు,
0: చేస్తాం.
1: అది మనకు అందుబాటులో ఉన్నాయి డ్రోన్స్ ఇక్కడ?
0: అవును, ఇప్పుడు బేలల కంపెనీ త్రో వచ్చినాయి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఇంకా రాలే. ఈ సంవత్సరం ఒకటి బోరజ్ల కరీంనగర్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. మరి
1: ఏం చేస్తారు వాళ్ళు, ఏం తీసుకుంటారు డ్రోన్ ద్వారా?
0: ఎకరాకు 200 చిల్లర. దాంతో ఇప్పుడు డ్రోన్ తోటి మెయిన్ ఏమంటే ఇప్పుడు 10 ఎకరాల భూమిని తైవాన్ తోటి స్ప్రే చేయాలంటే మబ్బు వచ్చినా వాన వచ్చినా జల్లులు వచ్చినా అది మొత్తం వేస్ట్ అయితే డ్రోన్ తోటి ఒక గంటలో అయిపోతుంది.
1: ఈ ఖరీఫ్ పంటలు అయిపోయిన తర్వాత రబీలో ఏమేమి పంటలు ఇస్తారు? మళ్ళీ
0: జొన్న గాని పెసర గాని అటువంటి వేసుకోవచ్చు. కూరలు ఇంటికి తినడానికి వేసుకుంటాం. అదే ఇప్పుడు మహారాష్ట్ర కౌలుకు పట్టిన దాంట్లో ఇప్పుడు సోయా, ప్లెయిన్ సోయా ఇస్తాం. సోయా తీసిన తర్వాత దాంట్లో మక్క గాని శనగ గాని ఇస్తాం. మళ్ళా ఇంకా సగం సోయాల అంతర పంటగా కంది వేస్తాం. సోయా వెళ్ళిన తర్వాత మళ్ళా కందికి కొద్దిగా ఖర్చు ఉంటది. కందులు వెళ్ళిన తర్వాత మళ్ళా దాంట్లోనే పెసరి కోసుకోవచ్చు.
1: ఏది ఎక్కువ లాభం అనిపిస్తుంది, ఖరీఫ్ పంటనా రబీ పంటనా?
0: ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీ పంట తోటి కొద్ది ఏమైనా మనకు వస్తే లాభం వస్తుంది. ప్రత్తికి అయితే నీకు ఎకరాకు 12 క్వింటాల వెళ్తే దిగుబడి వస్తే ఆడికాడికి అవుతుంది. రేట్లు అన్ని స్ప్రేలు ఫర్టిలైజర్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. కాటన్ రేటు పెరగలే కాబట్టి 12 క్వింటాల ఎకరాకు వస్తేనే ఆడికాడికి అవుతుంది, ఏం మిగిలే. అదే ఇప్పుడు సోయా వేసుకుంటే సోయా ఖచ్చితంగా 6-7 క్వింటాలు వస్తుంది. మళ్ళీ దాంట్లో అంతర పంటగా కంది వేసుకున్నా 4-5 క్వింటాలు వచ్చినా కంది తీసిన తర్వాత పెసర వేసుకుంటే 3 కలుపుకుంటే 100,000 రూపాయల పైన దిగుబడి వస్తుంది.
1: మీరేమన్నారంటే ప్రతిదానికి యంత్రాలు వచ్చేసినాయి, యంత్రీకరణ అయిపోయింది. అంటే ఒక ఎకరానికి 12 క్వింటాల పత్తి వస్తేనే కరెక్ట్ దానికి
0: అయిపోతుంది.
1: మరి అటువంటిప్పుడు యంత్రాలతో పనిచేసి పాత పద్ధతిలో ఎడ్లతో అట్లా చేసి కుదరదంటారు?
0: ఇప్పుడు కూలీలు దొరికే సమస్య లేదు కదా. ఇప్పుడు మగవాళ్ళకు 500 వాడు 11 గంటలకు వస్తాడు, 500 ఇంటికి పోతాడు. చేనులకు రావాలంటే 11 అవుతుంది. 6 గంటలలో వాడు ఏం పని చేస్తాడు? మధ్యాహ్నం మళ్ళా తినడానికి 1 గంట పోతుంది. అంటే వర్క్ అనేది కాదు. మిషనరీ తోటి మనం ఎంత స్పీడ్ అప్ లా ఎంత అంటే అంత పని చేసుకోవచ్చు.
1: పత్తి కట్టి తినడానికి ఊళ్ళో ఉన్న కూలీలకు ఇస్తే వాళ్ళకి పని చిన్న కూడా అవుతాం కదా.
0: పని ఇచ్చిన వాళ్ళం అయితే గానీ 1 ఎకరా ట్రాక్టర్ తోటి 600 తీసి పోతాడు. మనిషితో తీపిస్తే 2000 అవుతుంది. అందుకోసం ట్రాక్టర్ దిక్కే పోతారు. ఇక యాంత్రీకరణ తోటి వర్క్ ఫాస్ట్ గా అవుతుంది, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.
1: మీకు భూమి తక్కువ కౌలుకు అంత పెద్ద మొత్తంలో భూమి తీసుకుని సాగు చేస్తున్నారు. మరి భూమి లేని రైతులు వ్యవసాయం వచ్చి ఉంటే వాళ్ళు తీసుకుంటే బాగుంటది అంటారా?
0: కౌలుకు చేస్తున్నారు కదా వాళ్ళు వ్యవసాయం వచ్చిన వాళ్ళు.
1: మరి యువత అయితే ముందుకు వస్తలేదు వ్యవసాయం చేయడానికి?
0: యువత ముందుకు వస్తలేరంటే వ్యవసాయం అంటే మెయిన్ గా స్వంతంగా భూమి నోడికి కౌలు మిగులుతుంది. స్వంతం కష్టం వ్యవసాయం పని స్వంతం చేసుకుంటానికి జీతం మిగులుతుంది. స్వంతంగా పెట్టుబడి ఉన్నోనికి వడ్డీ మిగులుతుంది. ఈ 3 స్వంతంగా ఉన్నోనికి స్వంతంగా ఒక 10-15 ఎకరాల భూమి ఉండి స్వంతంగా నేను కష్టపడి నా చేనులో నేనే లేబర్లో పెట్టకుండా మళ్ళా డబ్బు పెట్టుబడి నాదే ఉన్నోనికి ఖచ్చితంగా ఎకరాకు 40-50 వేలు మిగులుతాయి.
1: ఇప్పుడు 40-50 ఎకరాలు సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది సంవత్సరంలో?
0: 25 లక్షల పెట్టుబడి అవుతుంది.
1: చెప్పండి, మీరు రైతులకు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు?
0: ఇప్పుడు బేలా మండలంలో కర్షక నిస్తామని ఒక సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికైనా పత్తి పంట మీద గానీ సోయా పంట మీద గానీ అనుకోని వ్యాధులు డిసీజ్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా సోకినప్పుడు దానికి నివారణ చర్యలు ఏం చేయాలని వాళ్ళు అర్థం కానప్పుడు వాళ్ళు ఆ ప్రతి గాని ఆ పంటది ఫోటో తీసి గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. మాకు తెలిసినంత వరకు మా గ్రూప్ ఆ గ్రూప్ లో 500 ఉంటారు, 500 తెలిసిన వాళ్ళు తెలిసిన సలహాలు వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మాతో కాకపోతే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు అందరూ ఆ గ్రూప్ లో ఉన్నారు. వాళ్ళు కూడా తగిన సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు సహాయకంగా పనిచేస్తారు.
1: బాగుందండి ప్రమోద్ రెడ్డి గారు, ఎంతో ధైర్యం కావాలి. ఇన్ని ఎకరాల భూమి 40-50 ఎకరాల భూమి సాగు చేయాలంటే మళ్ళీ ఇంకా కౌలు తీసుకొని చేస్తున్నారు. అయితే ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది రైతు సోదరులు. కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పటి
0: 944-924-02-02-36-36-211-211.
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాల గురించి బేలా మండలం పొనాల గ్రామానికి చెందిన కళ్ళెం ప్రమోద్ రెడ్డితో ముచ్చటయినరు. వీరితో ముచ్చట పెట్టినరు యు దినేష్. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కార్యక్రమాలను ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
5: అబ్బా, అదిరింది.
6: ఇయాల్టి ఇల్లు యువసం యువసంధారల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో వికసిత భారత్. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది
7: వికసిత భారత్. ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
8: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు DDGKY ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998 హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే నాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా నాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి, మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో నాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ RPL, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ, అట్లాగే PG కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే నాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా, అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్లే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి, ముఖ్యంగా నాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు, అది కట్టినా వీళ్ళ బిల్డింగ్ కట్టినా ఆ సార్ బిల్డింగ్ కట్టినా ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు, కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా, కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ లేకుంటే సైట్స్ లో కానీ లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళకు మా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ తో మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వాటి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాక్ గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్ లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు ట్రైనింగ్ పొందుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళ దొక్కుని వాళ్ళ ఆదాయాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకుని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర DDGKY ప్రోగ్రామ్. ఈ DDGKY ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. NSDC నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్ గా సాఫ్ట్ స్కిల్స్ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే IT స్కిల్స్ కానీ వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి నాక్ లో DDGKY ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను గనక పరిపూర్ణంగా బయటకు వెళితే గనక 100% ప్లేస్మెంట్ న్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే, డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈ రోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను, గత 20 సంవత్సరాలకు ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని గనక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపండి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి. మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే, మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా నాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ గాని లేదా దుబాయ్ గాని లేకుంటే ఇంకా దుబాయ్ కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా గానీ లేకుంటే టాప్కమ్ ద్వారా గానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ అవుతుంది అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేటిది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు, అంటే పిఎం విశ్వకర్మతో పాటు

0: గనుక చాలా నష్టపోతారు. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాకులో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టర్ అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ ను కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్లకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు. హుషారైన పాటలు వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. ఫోన్ చేసి మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటలను అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 087732 కోడును జత చేసి 295081, ఇంకో నంబర్ 230081కి ఫోన్ చేయండి. హుషారు కార్యక్రమంలో ముందుగల విందాం ఆచార్య చిత్రం నుండి ఈ పాటని.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, దివ్య రామ్నగర్ నుంచి కదా?
1: అవును.
0: దివ్య, ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు?
1: మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి చలి చలి గాలి.
0: తప్పకుండా నీకోసం నువ్వు కోరిన పాట వినిపిస్తా. ఇంతకు ముందు ఫోన్ చేసినావా, ఇదే మొదటిసారా?
1: ఇదే మొదటిసారి.
0: ఎట్లా అనిపిస్తుంది మరి ఫోన్ మొదటిసారి కలిసినందుకు?
1: ఒక ట్రయల్ లోని కలిసింది కాబట్టి మంచి అనిపిస్తుంది.
0: సరే దివ్య, ఇట్లనే మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చెయ్యు. నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో, దీపక్ అన్నారు కదా, దీపక్ ద్వారకా నగర్ నుంచి. దీపక్ ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? జీవన పోరాటం నుంచి. ఏం పని చేస్తారు మీరు మరి? టైలర్ అక్కనే ద్వారకా నగర్ లోనే ఉంటది మీ టైలరు. సరే దీపక్, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950181, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

తెలంగాణ యాసావాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడ్ జత చేసి ఫోన్ చేయండి.

0: మేటూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర నుంచి మేడం. మాది విలేజ్ అయితే ఉప్పలూరు గ్రామం. విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటది. నా పేరు గణపూర్ మల్లేశ్వరరావు మేడం.
0: చెప్పండి మల్లేశ్వరరావు, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు మరి?
1: కొత్త సినిమా పెద్ది సినిమా నుంచి చిగిరి.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. మీరు ఏం చేస్తారు?
1: నేను కాలేజీలో లెక్చరర్ గా చేస్తాను.
0: లెక్చరర్? సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. సరే సరే.
1: మా మేడం శాంభవి, నెక్స్ట్ మా అబ్బాయిలు జగదీశ్వర్, తమన్, వాళ్ళందరికీ కూడా వినిపిస్తాను.
0: తప్పకుండా అందరి కోసం మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0873 కోడుని జత చేసి, 29501 ఇంకో నంబర్ 2300 81కి ఫోన్ చేయండి.

0: మై ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్కారం, అనురాధ కుమ్మరివాడ నుంచి. ఆదిలాబాద్. సరే అనురాధ, ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడిని జత చేసి ఫోన్ చేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
4: మేడం.
3: వెంకట్ అన్నారు, కామారెడ్డి. వెంకట్, మనకు సమయం తక్కువ ఉన్నది, మీరు పాట చెప్పేస్తే నేను వినిపించేస్తా. ఓకే వెంకట్, తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా, వినయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
4: థాంక్యూ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఇయాల్టి హుషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ 8 9, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కర్ణాటక సంగీతం. ఓలేటి వెంకటేశ్వర్లు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. రేడియోలో సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా ప్రసారం చేసినందువల్ల ఆయనకు ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఈయన ముఖ్యంగా సంగీత శిక్షణ అనే ముఖ్య కార్యక్రమాన్ని ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం చేశారు. ఎలా కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం 3వ భాగం విందాం.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఎందుకు పెద్దల వలె బుద్ధీయవు, త్యాగరాజస్వామి కృతి, రాగం శంకరాభరణం, ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ బోలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి.
1: ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ మధురాతి మధురమైన పాత కొత్త పాటల్ని వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల విందాం ఎందుకంటే ప్రేమంట చిత్రం నుండి ఈ పాటని.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. అత్యంత అద్భుతమైన సాహిత్యం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆలపిస్తే ఆ ఆనందం అపూర్వమైనది, అమోఘమైనది.

మేటోంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని, మనసులో నిలిచిపోయే మధుర గీతాన్ని మధురతి మధురంగా ఆలపిస్తే ఆ పాటని విని మంత్రముగ్ధులవుతాం కదా. అలాంటి ఒక పాటని ఇప్పుడు ఇందాం.

మీటోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. నిన్ను చూడని దినం నాకొక యుగం, నీకు కూడా తెలుసు ఆ నిజం. స్వచ్ఛమైన ప్రేమను తెలిపే గీతాలు పాటల రూపంలో వింటే ఎంత బాగుంటుందో కదా.

బోవు వాతావరణ సూచన ఇన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగ ధ్యానం అంటే ఏమిటి, ఇవి గిరీష్ ప్రసంగం ప్రసారమవుతుంది. మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక ఇంటరు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం పంటలు ప్రాథమిక దశలో చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడిని జత చేసి ఫోన్ చేయొచ్చు. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గద చారిత్రక నవల ధారావాహిక పఠనం 40వ భాగం ఇంటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.